శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. శ్రోతలు, సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 48 సెకండ్లు. శుభోదయం.

0: ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: This is Akashvani, the news read by Renu Kataria. President Draupadi Murmu has called upon teachers and educators to continually update their knowledge, embrace technology and adopt innovative teaching methods. In her message on the occasion of Teachers' Day today, the president said, "Teachers and educators play a vital role in nurturing talent and strengthening character."

ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ

వరరాజ తమో మిగిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. రేఖామయ ధ్వజ సుధా కలశాత భద్ర వజ్రాంబుశాంబురుగ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణం.

యౌమద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాత భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయత సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

శిశోరమృతాయమానం ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

0: మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ ముదికొండ శివప్రసాద్.
1: 20వ శతాబ్దంలోని యోగుల పరంపరలో అరవిందునికి విశిష్టమైన స్థానం ఉంది. అందుకు కారణం ఆయన ప్రతిపాదించిన పూర్ణయోగ సిద్ధాంతం. ఇది తత్పూర్వం వచ్చిన తాత్విక ఆలోచనాధోరణి కన్నా కొంత విలక్షణమైనది మాత్రమే కాదు, పరిపూర్ణమైనదిగా కూడా కనపడుతుంది. అరవిందుని బాల్యం, విద్యాభ్యాసం విదేశాలలో జరిగినా ఆయన భారతీయ ఆత్మ సజీవంగానే ఉంది. ఇండియాకు రాగానే తన జీవన కార్యం ఏమిటో గ్రహించగలిగారు. కొంతకాలం ముమ్మరంగా భారత స్వాతంత్ర్యం కోసం అతివాద కార్యకలాపాలు సాగించారు. ఆలీపూర్ బాంబు కేసులో అరెస్టు చేయబడి జైలులో ఉండగా ఆయనకు వాసుదేవ సాక్షాత్కారం లభించింది. అప్పటి నుండి అరవిందుని జీవన కార్యంలో పరిణామం సంభవించింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి సమస్త మానవాళిలోనూ పరిణామం తెచ్చే మౌలిక సత్యం కోసం అన్వేషణ ప్రారంభించారు. అరవిందులు 1872 ఆగస్టు 15 కలకత్తాలో జన్మించి 7వ ఏటనే విద్యాభ్యాసానికై విదేశాలకు వెళ్లారు. ఫలితంగా గ్రీక్, లాటిన్, ఇంగ్లీషు భాషల్లో ఆయనకు అపారమైన పాండిత్యం లభించింది. భారతదేశం వచ్చాక వందేమాతరం, కర్మయోగి వంటి పత్రికలు నడిపి జాతిని చైతన్యవంతం చేశారు. అయితే వారు పాండిచ్చేరి వెళ్లిన తర్వాత నడిపిన ఆర్య పత్రికలోని ఆధ్యాత్మిక సాంస్కృతిక రచనలు తమ తాత్విక చింతనలో సమూలమైన మార్పును తెచ్చాయి. ఆయన దృష్టిలో భారతదేశం అంటే ఒక జడపదార్థం కాదు, ఇదొక సజీవ శక్తి స్వరూపం, లోకమాత, ఆదిపరాశక్తి. ఆయన రాజకీయాలలో ఉండగానే భవానీ మందిరం అనే ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దాని సారాంశం కూడా ఇదే. ఇది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. జాతీయవాదం అంటే కేవలం వలస ప్రభుత్వాన్ని పారద్రోలడం, సామ్రాజ్యవాద దేశాలపై పోరుసల్పడం అనే అర్థం అరవిందులు చెప్పలేదు. వారి దృష్టిలో స్వాతంత్ర్యం అంటే శాశ్వతమైన, అత్యంత సనాతనమైన, సార్వదేశిక, సార్వకాలికమైన భారతీయ జీవన మూల్యాలను పునఃప్రతిష్ఠించడమే. అరవిందుడు కోరింది కేవలం పరాయి పాలకులను పంపివేసే రాజకీయ స్వాతంత్ర్యం కాదు, వారు ప్రతిపాదించింది సాంస్కృతిక స్వాతంత్ర్యం. దీని తర్వాత అరవిందుల ఆధ్యాత్మిక ధోరణిలోని నూతన అంశాలు కొన్ని ప్రతిపాదన చేసినవి పరిశీలించాలి. ఈ పరంపరలో వారు రచించిన గ్రంథాలే లైఫ్ డివైన్, సావిత్రి వంటివి. ఆధ్యాత్మికత్వం అంటే ఏదో పూజా పునస్కారాలకు మాత్రమే పరిమితమైన ఒక ఆచారకాండ కాదు, మొత్తం జీవితాన్ని దివ్యమయంగా మార్చుకోవడానికి అది ఒక లక్ష్యం. దివ్యజీవనం మొత్తం శరీరంలో, మనస్సులో, బుద్ధిలో సమగ్ర పరిణామం తీసుకుని వస్తుంది. సావిత్రి మనకు బాగా తెలిసిన ఒక పురాణగాథ. దీనిని వారు ఒక కథగా కాక ఒక సింబల్ అంటే సంకేతంగా స్వీకరించారు. అందలి అశ్వపతి, సావిత్రి, సత్యవంతుడు ఇవన్నీ నూతన ఆధ్యాత్మిక ఉషోదయ సంకేతాలు అని అరవిందులు వివరించారు. మన ప్రాచీనులు అనేక విషయాలను సాంకేతికంగా ప్రవచించారు. వేదాలు కూడా అలాంటివే. అందులోని నమకంలో, చమకంలో, నాకు కందిపప్పు కావాలి, పెసరపప్పు కావాలి అనే మంత్రాలకు అర్థం చెప్పుకోవడం అజ్ఞత అని అనిపించుకుంటుంది. వేదంలోని అశ్వ, ఉక్ష, సరస్వతి వంటి శబ్దాలను లౌకికంగా గుర్రము, ఎద్దు, నది అని అర్థం చెప్పుకోవడం తెలివి తక్కువతనం. ఈ కారణం చేతనే వేదము వంటి సర్వోన్నతమైన సత్యగ్రంథము విదేశీయుల చేత దుర్వ్యాఖ్యానాలు చేయబడింది. దాని భారతీయ పండితులు కూడా అనుసరించారు. అరవిందుని వ్యాఖ్య

0: అనంత పూర్వం వచ్చిన సాయణ దయానంద వ్యాఖ్యానాల కన్నా భాష్యాల కన్నా విశిష్టమైనది. యాస్కుడు చెప్పిన మూడు అర్థాలలోనూ అరవిందునిది తృతీయార్థం. అశ్వ అంటే గుర్రం కాదు, ఊర్ధ్వగమనం గల తేజస్సు. ఉక్షశబ్దం లౌకికమైన ఎద్దు కాదు, అది ధర్మానికి జ్యోతిస్సుకు సంకేతం. సరస్వతి అంటే యౌగిక కుండలినీ శక్తి. ఇలా అరవిందుల భాష్యం సాగింది. అరవిందుని పూర్ణయోగం గూర్చి ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. అరవిందుని పూర్ణయోగం ప్రకారం రాబోయే మానవుడు మహనీయుడు, అతడే సుప్రోమ్యాన్ అనగా మహామానవుడు. ఈ అవతరణకు దైవీ శక్తులు పైనుండి కిందికి వస్తుంటే భౌతిక శక్తులు కింది నుంచి పైకి ఎదుగుతాయి. ఈ రెండు మానస కమలంలో సంగమిస్తాయి. దీనికే అసెండ్ అండ్ డిసెండ్ అని పేరు.
1: సూక్తి ముక్తాలు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ముదిగొండ శివప్రసాద్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి ప్రకటన.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
4: రైస్ సోదరులకు నమస్కారం, పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో ప్రకృతి మానవాళికి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన సంజీవిని మునగ, ఈ మునగ సాగు గురించి, వాటి పోషక విలువల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి మునగను ఒక అద్భుత వృక్షం అని చెబుతోంది. ప్రపంచ స్థాయి మునగ సాగు విధానాల గురించి తెలుసుకోవాల్సి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్, క్యూబా మరియు ఆఫ్రికన్ దేశాలలో జరిగిన వ్యవసాయ పరిశోధనల ఆధారంగా అత్యుత్తమ దిగుబడి మరియు పోషక

పెరుగుతుంది. బిందు సేద్యం మరియు ఫెర్టిగేషన్ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ సాంకేతికత అయిన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని, సేంద్రీయ ఎరువులను నేరుగా వేర్లకు అందించడం, దీనివల్ల వేసవిలో కూడా ఆకుల్లో పచ్చదనం, అమైనో ఆమ్లాలు తగ్గకుండా ఉంటాయి. వీటికి సేంద్రీయ పోషణ ఎలా చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, రసాయన ఎరువులకు బదులుగా ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో చేసిన జీవామృతం వాడటం వల్ల మునగలో యాంటీ ఆక్సిడెంట్ శాతం 30% వరకు పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేశాయి. అద్భుతమైన పోషకాలను ఇది అనడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే మునగాకులు, కాయలు, పూలు అన్నీ మానవ శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలతో నిండి ఉన్నాయని చెప్పొచ్చు. ఆధునిక విశేషణల ప్రకారం అయితే ఇతర ఆహార పదార్థాలతో మునగను పోలిస్తే ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే, మునగలో ఉండే అత్యధిక విటమిన్ సి ఈ నారింజ పండ్ల కంటే 7% ఎక్కువ, కాల్షియం అంటే పాలు కన్నా 4 రెట్లు ఎక్కువ, విటమిన్ ఏ క్యారెట్ల కంటే 4 రెట్లు ఎక్కువ, పొటాషియం అంటే అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువ, ప్రోటీన్ పెరుగు కన్నా 2 రెట్లు ఎక్కువ. కాబట్టి మానవ శరీరానికి కలిగే మేలైన ఆరోగ్య రక్షణ ఈ మునగ. అజేయమైన వ్యాధి నిరోధక శక్తి ఈ మునగలో ఉంది. అంటే మునగాకులో ఉండే 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు, 92 రకాల పోషకాలు కణజాలం దెబ్బతినకుండా కాపాడి వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరని. మధుమేహ నియంత్రణ, ఈ విషయానికి వస్తే మునగలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలోని చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా ప్రేరేపించి డయాబెటీస్ రోగులకు వరంగా మారుతుంది. ఇక ఎముకల దృఢత్వం విషయానికి వస్తే, మునగలో ఉండే అత్యధిక కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం కీళ్ళనొప్పులు అంటే ఆర్థరైటిస్ అంటారు, దీన్ని అరికట్టి ఎముకలకు వజ్ర సమానమైన దృఢత్వం ఇస్తాయి అని చెప్పొచ్చు. ఇక కాలేయ శుద్ధి అంటే ఆధునిక జీవన శైలిలో జంక్ ఫుడ్స్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని మునగలోని పాలిఫెనాల్స్ శుద్ధి చేసి శరీరంలోని టాక్సిన్లు అంటే విషతుల్యాలైనటువంటి వాటిని సమర్థవంతంగా ఇవి బయటకు పంపించేస్తాయి. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడే మునగ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు ప్రకృతి అందించిన అత్యుత్తమ ఔషధం చెప్పొచ్చు. ప్రతిరోజు మన ఆహారంలో మునగాకును లేదా మునగ పొడిని 1 స్పూన్ మోతాదులో భాగం చేసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు అని చెప్పొచ్చు. కాబట్టి రైతు సోదరులారా, మునగను సాగు చేయండి, మునగను ఆహారంలో భాగం చేసుకోండి, ఆర్థికంగా ఎదగండి. మీరింతవరకు మునగ సాగు, వాటి పోషక విలువలు గురించి తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు మారాయి, జీవన శైలి వ్యాధులు పెరిగాయి. ఈ తరుణంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పూర్వీకులు అందించిన అమూల్యమైన సంపద చిరుధాన్యాలు అంటే సిరిధాన్యాలు లేదా మిల్లెట్స్. వాతావరణ మార్పులను తట్టుకుని తక్కువ నీటితో రసాయన ఎరువులు అవసరం లేకుండా పండే చిరుధాన్యాలు అటు రైతులకు మేలు చేస్తాయి, ఇటు తినే ప్రజలు ఆరోగ్యానికి రక్షణనిస్తాయి. ఈ రోజు మనం చిరుధాన్యాల సాగులో పాటించాల్సిన ముఖ్యమైన మెళుకువల గురించి మరియు వాటిలో దాగి ఉన్న అద్భుతమైన పోషక విలువల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. చిరుధాన్యాల సాగులో పాటించాల్సిన మెళుకువలు. చిరుధాన్యాల సాగు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే సహజ వ్యవసాయ పద్ధతికి ఎంతో అనుకూలం. విజయవంతమైన దిగుబడి కోసం రైతు సోదరులు ప్రధానంగా ఇప్పుడు చెప్పే విషయాలపైన దృష్టి పెట్టాలి. నేలల ఎంపిక విషయానికి వస్తే, తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, చెలక భూములు మరియు నీరు నిలవని నల్లరేగడి నేలలు చిరుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలంగా, నీటి నిల్వ ఉండకుండా మురుగునీటి వసతి తప్పనిసరిగా ఉంటే అద్భుతంగా సరిపోతుంది. నేల తయారీ ఎరువుల విషయానికి వస్తే, భూమి 2 లేదా 3 సార్లు లోతుగా దుక్కి దున్నుకోవాలి. ఎకరానికి 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఘన జీవామృతాన్ని ఆగరు దుక్కులో వేసి కలిగి దున్నడం ద్వారా నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. విత్తన శుద్ధి విషయానికి వస్తే, ముందుగా ఈ విత్తన శుద్ధి పైన మనం దృష్టి పెట్టాలి, ఇది చాలా ముఖ్యం. ఎకరానికి రకాన్ని బట్టి 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే విత్తే ముందు తప్పనిసరిగా బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల వేరుకుళ్ళు, మొలక దశలో వచ్చే తెగుళ్లను పూర్తిగా అరికట్టుకోవచ్చు. విత్తే విధానం మరియు వాటిలో సస్యరక్షణ చర్యలు విషయానికి వస్తే, గొర్రు లేదా సీడ్ డ్రిల్ తో సాళ్లుగా విత్తుకోవచ్చు. మొక్కల మధ్య సరైన గాలి వెలుతురు ఉండేందుకు సాలుకి సాలుకి మధ్య 25 నుంచి 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి.
కలుపు నీటి యాజమాన్యం విషయానికి వస్తే విత్తిన 15 రోజుల నుండి 25 రోజుల మధ్య ఒకసారి లేదా 2 సార్లు దంతి కొట్టే గుంటక తోలడం ద్వారా కలుపును అరికట్టవచ్చు.

0: అంటే కలుపు తీయచ్చు. వర్షాధారంగా ఇది చక్కగా పెరుగుతుంది. వర్షాలు లేని సమయంలో పూత, గింజి కట్టే కీలక దశల్లో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే నాణ్యమైన దిగుబడి ఇస్తుంది. సస్యరక్షణ చర్యల్లో భాగంగా సాధారణంగా చిరుధాన్యాలకు చీడపీడల బెడదలు చాలా తక్కువ. ఒకవేళ పురుగులు ఉధృతి కనిపిస్తే నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం లేదా వేప నూనె వంటి సహజ కషాయాలను పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంతటి అద్భుతమైన సిరి ధాన్యాలు గురించి మనం ఆరోగ్య ప్రయోజనాలు, వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఈ పోషక విషయాల గురించి తెలుసుకోవాల్సి వస్తే చిరుధాన్యాలను న్యూట్రీసిరియల్స్ అని పిలుస్తారు. వరి, గోధుమలతో పోలిస్తే వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యమైన చిరుధాన్యాలు మరియు వాటి ప్రత్యేకతల విషయానికి వస్తే రాగులు. ఇందులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు, ఎముకల పుష్టికి, మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించడానికి రాగులు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. రక్తహీనతను తగ్గించే ఐరన్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. సజ్జలు. ఈ సజ్జల విషయానికి వస్తే శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సజ్జలు మేటి. ఇందులో ఐరన్, జింక్, ప్రోటీన్ శాతం ఎక్కువ. కండరాల పుష్టికి, రక్త వృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇక జొన్నలు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కొర్రలు. ఈ కొర్రల విషయానికి వస్తే నరాల బలహీనత ఉన్న వారికి, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కొర్రలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇక సామలు. సామల విషయానికి వస్తే పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడడానికి ఈ సామలు తోడ్పడతాయి. ఆరికలు మరియు ఊదలు. అంటే ఆరికలు రక్తాన్ని శుద్ధి చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో.
1: తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాలు

0: లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ
1: అడ్వకేట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్తారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ నిధుల కింద ఈ నెలరోజు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాల అన్నింటిలో కూడా 3 కోట్లతో సిసి రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5 తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ
3: The history of the different nations, where they will perceive their uniqueness, they must be taught even when they are young. The elements of modern science and technology, they must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశ గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతీశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతీ. అద్య శిక్షక దివసావసరే స్వీయ సందేశే ఏషా ఉక్తవతీ యత్ శిక్షకాః శిక్షావిదశ్చ స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభాపోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్షకాః విద్యార్థినాం విశిష్ట క్షమతాః జ్ఞాత్వా తాన్ ప్రేరయంతి తథా ఉత్కృష్టతాం ప్రాప్తుం ప్రయత్నాయ ప్రోత్సాహయంతి. ప్రసిద్ధస్య శిక్షావిదః లేఖకస్య దార్శనికస్య పూర్వ రాష్ట్రపతేః చ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఇత్యస్య జన్మ జయంత్యాః ఉపలక్ష్యే ప్రతివర్షం సితంబర్ మాసస్య పంచమే దినాంకే శిక్షక దివసః ఆచర్యతే. రాష్ట్ర నిర్మాణే శిక్షకానాం శిక్షావిదాం చ మహత్వపూర్ణాం భూమికాం సమ్మానయితుం అయం దివసః ఆచర్యతే. అస్మిన్నవసరే రాష్ట్రపతి పదాసీన ముర్ముహు అద్య నవదిల్ల్యాం 48 విద్యాలయీయ శిక్షకేభ్యః రాష్ట్రియ శిక్షక పురస్కారాన్ ప్రదాస్యతి. చయనితాః 48 శిక్షకాః 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః తథా 6 కేంద్ర ప్రశాసకీయ సంఘటనేభ్యః చ సంతి. రాష్ట్రపతిః ఉచ్చ శిక్షా సంస్థానేభ్యః పాలిటెక్నిక్ సంస్థానేభ్యశ్చ 21 శిక్షకాన్ సంకాయ సదస్యాన్ చ రాష్ట్రియ పురస్కారైః సమ్మానయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్ది సమారోహే భాగం గ్రహీష్యతి. శ్రీమోదీ అస్మిన్నవసరే ఆయోజితాం సభాం చ సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య అంతర్గతం స్థితం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇతి మహావిద్యాలయః భారతస్య ప్రముఖేషు ఉచ్చ శిక్షా సంస్థానేషు అన్యతమః అస్తి. వాణిజ్యే అర్థశాస్త్రే ప్రబంధనే చ ఇదం ప్రతిష్ఠితం శిక్షాకేంద్రమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య తమిళనాడు రాజ్యస్య చెన్నై నగరస్య ఏకదివసీయ యాత్రాయాం భవిష్యతి. స్వయాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ఐషమః ఇండియా వాల్వేస్ ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. అయం హృదయస్య వాల్వ్ సంబద్ధానాం సంరచనాత్మకానాం చ రోగాణాం చికిత్సాయాః ఉన్నయనం ఉద్దేశ్య ఆయోజితః రాష్ట్రియస్తరీయః

0: शैक्षणिक समागमः अस्ति। सः चेन्नई नगरस्य गुइंडी प्रदेशे इंडिया वॉल्व रजिस्ट्री इत्यस्य शुभारंभम् अपि करिष्यति। नवदेहल्यां त्रिदिवसीयः ब्रिक्स मुख्य न्यायाधीश मञ्चः अद्य प्रारब्धः। अस्मिन् सम्मेलने ब्रिक्स राष्ट्राणां सर्वोच्च न्यायालयानां मुख्य न्यायाधीशाः वरिष्ठ न्यायाधीशैः सह भागं गृह्णन्ति। भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकान्तः विविध देशानां न्यायिक प्रतिनिधिभिः सह द्विपक्षीय वार्तां कृतवान्। विदेशमन्त्री डॉ एस जयशंकरः पोलैंड देशस्य राजधान्यां वॉर्सो नगरे राष्ट्रपतिना कारोल नाव्रोत्स्की इत्यनेन सह उच्चस्तरीय मन्त्रणाम् अकरोत्। उभौ नेतारौ द्विपक्षीय रणनीतिक सन्धेः समीक्षां विधाय विविध क्षेत्रेषु सहयोगं नूतन औन्नत्यं नेतुम् अंगीकृतवन्तौ। महिला क्रिकेट क्रीडायां भारतमद्य ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायां दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे पाकिस्तान दलं सम्मुखीकरिष्यति। इयं हि स्पर्धा भारतीय समयानुसारं रात्रौ 8 वादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్స్ పై ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు అనంతరం టామీ శ్రీ ఎంకే కుమార్ గారి కథానిక వింటారు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 8:30 విజయవాడ కేంద్రం నుండి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరయ్యకోడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం వింటారు. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. ఈ ఉదయం 11:25 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుండి, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ కె మాధురికారి ప్రసంగం వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 6:30 అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవ వివరాలుంటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి పాటలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 2026 మహిళల ఆసియా కప్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ భారత్ జట్ల మధ్య జరగనున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఈరోజు ఉదయం 11:25 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధగల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది

0: వేడుకలు ఉపాధ్యాయుల దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో సే 108 సే జ్యాదా పారా ఎథ్లీట్స్ హిస్సా లే రహే హూ. మే సభీ కో యే కహనే జా రహా హూ కి అహ్మదాబాద్, గుజరాత్ ఔర్ భారత్ ఆనే వాలే దినో మే ఖేల్ జగత్ కి, చాహే వో ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, చాహే పారా ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, సభీ ప్రకార్ కే ఖేల్ కా యే బహుత్ బడా సెంటర్ బన్నే వాలా హై.
0: ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఇవాళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్ పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్

0: జయశంకర్, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
1: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ఇంకా 275 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
2: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీల్లో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో UGC NET పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైర్హాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3 రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వినండి

ఈనాటి ప్రభాతరేకులు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు అనంతరం టామీ శ్రీ ఎంకే కుమార్ గారి కథానిక వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు శ్రుతులు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం కూడాను. వృత్తిరీత్యా, వ్యక్తిత్వరీత్యా, సంస్కారరీత్యా సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నతులు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నతనం నుంచి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. గురువులకే గురువుగా, ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన వీరి గురించి ఈరోజు తెలుసుకుందాము. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ గారు. వీరు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. 4 దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచ కర్మనా నమ్మి ఆచరించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారు వీరు. ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. అలాంటి బోధనా వృత్తికి తలమానికంగా నిలిచారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తణిలో జన్మించారు. ఇది తిరుపతి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ. వీరాస్వామి నాటి జమీందారీ వద్ద తహసీల్దార్గా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, ఇంకా తిరుపతిలో గడిచాయి. ప్రాథమిక విద్యను తిరుత్తణిలో పూర్తి చేసి తిరుపతి నెల్లూరులో తదనంతర విద్యాభ్యాసం సాగించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఎంఏ పట్టా పొందారు. 1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి 5 కుమార్తెలు, 1 కుమారుడు. రాధాకృష్ణన్ బాల్యం నుంచి అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ గారు. అధ్యాపకుడిగా, వైస్ ఛాన్సలర్గా, దౌత్యవేత్తగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితర సాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు, ఆయన జీవితంలోని అసాధారణ కోణాలకు మనకు వెల్లడి చేస్తాయి. సర్వేపల్లి 21 ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేవి. సర్వేపల్లి ప్రతిభ గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయన్ని కోరారు. వారి ఆహ్వానం మేరకు వారు అక్కడికి వెళ్లారు. అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాప్తి చెందింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్న సమయంలో సర్వేపల్లి భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుని ఉంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది అని ఒక మిత్రుడు అనగా, సర్వేపల్లి, నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తా, విద్యార్థిగా మాత్రం కాదు అన్నారట. సర్వేపల్లి దేశభక్తి, స్వదేశీ

0: ముఖ్యాలయాల పట్ల గౌరవ ఆత్మాభిమానానికి ఈ ఘటనను మచ్చుతునకగా పేర్కొంటారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి ప్రాచ్యతత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇచ్చేందుకు అక్కడికి వెళ్లారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా వీరిదే. 1931లో డాక్టర్ సిఆర్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవ అధ్యాపకులుగా పనిచేశారు. 1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14-15 తేదీ మధ్యరాత్రి స్వాతంత్ర్యోద్యమ సందర్భంగా శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. భారత్కు ఆయనే తొలి ఉపరాష్ట్రపతి. ముఖ్యమైన ఉపనిషత్తులు ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించారు. 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన చలోక్తులు హాస్యం అందరినీ కట్టిపడేసేవి. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. 1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తరువాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లారు. చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ గడిపారు. 1975 ఏప్రిల్ 17 ఆయన తుదిశ్వాస విడిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ప్రకటన వినండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, చరిత్రలో ఈరోజు వింటున్నారు కదండి, ఈరోజు మదర్ థెరిసా వర్ధంతి. ఆగ్నిస్ గోక్షా బోజాక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమాన్ కేథలిక్ సన్యాసిని మదర్ థెరిసా. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలోని కలకత్తాలో 1950లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగగ్రస్తులకు, అనాథులకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసిన మదర్ థెరిసా గారు ఎంతో గొప్పవారు. మాల్కమ్ ముక్డెరిడ్జ్ చే రచించబడిన సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం డాక్యుమెంటరీ ద్వారా 1970ల నాటికి మానవతావాదిగా పేద ప్రజలు నిస్సహాయల అనుకూలురాలుగా అంతర్జాతీయ కీర్తి పొందారు మదర్ థెరిసా. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ బాగా విస్తృతమై ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి హెచ్ఐవి, ఎయిడ్స్, కుష్టు క్షయవ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను

0: బాలల కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించారు. ఈమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసించబడినప్పటికీ అనేక రకాల విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. పంతొమ్మిది వందల 82లో బీరూట్ ఆక్రమణకు గురైన సందర్భంలో మదర్ తెరీసా ఇజ్రాయెల్ సన్యాసినికి పాలస్తీనా గొరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు. ఈ యువ రోగులను నాశనం కాబడిన వైద్యశాల నుండి బయటకు తీసుకురావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించాల్సి వచ్చింది. 1980లలో తూర్పు ఐరోపా బాహ్య ప్రపంచంలోనికి వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలను ప్రారంభింపచేసి ఆమె తన ప్రయత్నాలను విస్తరించుకున్నారు. గర్భస్రావం, విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె స్థిరంగా ఎదుర్కొని ఎవరేమన్నా చిరునవ్వుతో దానికి అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకుని పోవాలి అని పేర్కొన్నారు. మదర్ తెరీసా ఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్లో అనుధార్మికత పీడితులకు, ఆర్మేనియాలో భూకంపం వలన నష్టపోయిన వారికి సహాయం చేసి ఓదార్చడానికి వెళ్లారు. 1991లో మదర్ తెరీసా మొదటిసారి తన మాతృదేశానికి తిరిగి వెళ్లి అల్బేనియాలోని టిరానాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్రదర్స్ హోమ్ని ప్రారంభించారు. 1996 నాటికే ఆమె 100కు పైగా దేశాలలో 517 శాఖలను నిర్వహించేవారు. ఈ కాలంలో మదర్ తెరీసా యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ 12 శాఖల నుండి అనేక వేల శాఖలకు పెరిగి ప్రపంచవ్యాప్తంగా కడుపు బీదలకు సేవ కొరకు 450 శాఖలను కలిగి ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క మొట్టమొదటి శాఖను సౌత్ బ్రోంక్స్ న్యూయార్క్లో ప్రారంభించారు. 1984 నాటికి దేశవ్యాప్తంగా ఈ సంస్థలు 19కి పెరిగాయి. విరాళాల ధనాన్ని వెచ్చించే విధానం పలువురి విమర్శలకు గురయ్యాల్సి వచ్చింది. అయినా కూడా తన సేవలను విన్నాడకుండా కంటిన్యూగా చేస్తూ వచ్చారు మదర్ తెరీసా గారు. ఆమె సాధించిన కార్యాలను, కృత్యాలను విశ్లేషిస్తూ ఇతరుల సేవకై తనను వినియోగించుకునే శక్తికి, ఇంకా పట్టుదలకు మదర్ తెరీసా ఎక్కడి నుండి పొందుతారు, ఆమె దానిని తన ప్రార్థనతో దేవుని ప్రార్థించి అనేక సేవలను ఎలా ప్రారంభించారు అనే విధంగా అనేక పుస్తకాలు కూడా రచించారు. మదర్ తెరీసా పేరుతో చాలా జ్ఞాపక చిహ్నాలు వెలిశాయి. అనేక సంగ్రహాలయాలు, అనేక చర్చిలకు పోషకురాలుగా, అనేక కట్టడాలకు, రహదారులకు, అల్బేనియా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరు పెట్టడం ద్వారా గుర్తు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మదర్ తెరీసా మహిళా విశ్వవిద్యాలయం తమిళనాడులో 1984లో స్థాపించబడింది. ఆమె జీవిత చరిత్ర, రచయిత నవీన్ చావ్లా ద్వారా భారతదేశ వార్తాపత్రికల్లో అనేక వ్యాసాలు కూడా ప్రచురించారు. భారతీయ రైల్వే మదర్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో 2010 ఆగస్టు 26న శత జయంతి సందర్భంలో ప్రారంభించింది. సెప్టెంబర్ 5 నాటి నుండి వర్ధంతి ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే అంతర్జాతీయ ధాతృత్వ దినముగా పాటిస్తూ ఉన్నారు. 2013 సెప్టెంబర్ 5వ తేదీ నుండి చరిత్రలో ఈరోజు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి టామీ శ్రీ ఎంకే కుమార్ కథానిక.
1: టామీ కథ. ఏమప్పా కులాసాగా ఉండారా? మీకందరికీ నా కథ చెప్తా ఇనుకోండి. నన్ను చూస్తే గూడూరు సంతలో కొన్న చిన్న కోడెదూడ లెక్కన బలిసి ఉంటాను. ఈ తిరుపతి కాడ శేషాచలం కొండల కింద ఉండే మా ఊళ్ళో నేనంటే హడల్. ఈ చుట్టుపక్కల 4 పల్లెలకు పెద్ద పాలిగాడినని నా గట్టి నమ్మకం. నా ఒంటి మీద ఏపుగా పెరికిన వెంట్రుకలు, నా సూపు సూత్తే అడవిలో బేతాళుడు కూడా కంగారుపడి ఒక్క అడుగు వెనక్కేయాల్సిందే. కాని మా ఇంట్లో కండ్లకు మాత్రం నేను ఒత్త తిండిపోతోడ్లాగానే కనిపిస్తూ ఉంటాను. అదంతా వాళ్ళ అజ్ఞానం అనుకోండి, నేనేం పెద్దగా ఫీల్ గాను. మా ఇంట్లో 3 మనుషులుంటారు. మా అయ్య వెంకటరెడ్డి, మా అమ్మ సుబ్బమ్మ, ఆ పైన మా అందాల చందమామ. అదేనప్పా మా ఇంటి గారాల పట్టి లచ్చి. ఈ 3 ఆళ్ళ ఇల్లుని, ఆ దొడ్డిని కాపలా కాయటమే నా బతుక్కి పరమానందం. ఆ రోజు పొద్దనకాల మంచు పడతాండాది. నా ముక్కుకి ఆ చలిగా

గారికి తోడుగా ఎవరో పొయ్యి రాజేసిన పొగవాసన గుబాలిస్తాండది. కాని నా ఒళ్ళంతా ఎందుకో రాత్రి చేసిన కత్తి యుద్ధాల వల్ల బిగుసుకుపోయి ఉండాది. రాత్రి కలలో నేను ఆ శేషాచలం అడవుల నుంచి దిగివచ్చిన పెద్ద పెద్ద సింహాలతో, చెట్ల మీద తిరిగే కోతులతో ఒకటేమిటి ఘోరమైన యుద్ధం చేసినట్టు యాదికి వస్తాండాది. కలలో ఆటి చర్మాన్ని పీకి రక్తం ఏళ్లు పాలించి పెద్ద మహాభారతమే చేయబట్టినానని నా లోపల గట్టి నమ్మకం. అందుకే కళ్ళు తెరవగానే నా చుట్టూ రక్తం చుక్కలు గాని ఆ జంతువుల వెంట్రుకలు గాని ఏమైనా రాలి పడి ఉండాయేమోనని పడుకునే ఒక కన్ను తెరిచి ఏటవాలుగా చూస్తిని. కానీ ఏముండాదాడా, ఏమీ లేదు. నా ఆశలన్నీ అడియాశలైపోయా. అది ఎప్పట్లాగే నా పాత భాగవతం. నేను రాత్రి ఎట్టా పండుకున్నానో గది అట్టాగే ఉండాది. నా పక్కనే మంచం మీద మా అయ్య వెంకటరెడ్డి పండుకొని పాత ట్రాక్టర్ ఇంజిన్ లెక్కను గుర్రు పెడతా అండాడు. కానీ ఆయన పక్కన దుప్పటి ఖాళీగా కుంగిపోయి ఉండాది. అంటే మా అమ్మ సుబ్బమ్మ అప్పటికే లేచి ముఖం కడుక్కొని పెరట్లోకి పోయి పేడకల్లాపి చల్లి వంటగదిలోకి దూరిపోయిందని నా ముక్కు పసిగట్టేసింది. నేను గట్టిగా ఒక పెద్ద ఆవులింత తీసి ఒళ్ళిరుచుకొని మంచం మీదకి మెల్లగా పాకుతా మా అయ్య పక్కకు చేరినాను. అమ్మ లేచిపోయిన వెచ్చని దుప్పటి నా పొట్టకు తగులుతా అంటే అబ్బా, యాప చెట్టు కింద మంచం వేసుకుని పండుకున్నట్టు మరి హాయిగా ఉండాలి సామి. నేను ఇట్లా మంచం ఎక్కినప్పుడల్లా అమ్మకు అయ్యకు కోపం నషాలానికి అంటుతుంది. దిగరా కిందకి ఎదవకుంక అని చీపిరి కట్ట తీసుకొని తోలుతారు. కానీ ఆ యచ్చదనం కోసం మంచం ఎక్కడం అనేది నా పుట్టుకతో వచ్చిన జబ్బు. నేను అట్టాగా ఆ యచ్చదనంలో కొనుగు తీస్తాండగా పక్క గదిలోంచి హఠాత్తుగా ఒక పెద్ద దబేలు అనే శబ్దం వినపడింది. మామూలుగా అయితే పొద్దుగూకులు మా లచ్చిపాప చేసే ఏడుపులు, ఆ పిల్ల నేల మీద తొక్కే చప్పుడు ఇని నేను లేసేవాణ్ణి గాని పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఆడాల గోల మనకెందుకులే అని గమ్ము కూర్చునేవాణ్ణి. కానీ ఈరోజు వచ్చిన శబ్దం ఒళ్ళు జలదరించేటట్టు ఉండాది. నా చెవులు రెండు యాంటిన్నాలాగా నిక్కబొడుచుకున్నాయి. గుండెల్లో ఏదో దడదడ మొదలైంది. ఆ ఎంటనే నొప్పితో కూడిన కీచుమనే ఏడుపు వినపడింది. మా లచ్చి ఏడస్తాండాది. ఇక నేను చేతులు కట్టుకొని కూకుంటానా? మంచం మీద నుండి ఒకే గెంతులో తలుపు కాడి కురికినాను. ఓరి పాడుగాను వసే తలుప, నోరు తెరువు, నన్ను బయటికి పోనేవు అని నా భాషలో గట్టిగా మురిగినాను. అడ్డంగా ఉన్న చెక్క తలుపు కింద సందులో ఉంచి వాసన లోపల తగులుతా అండాది. ఆ వాసన పీల్చగానే నా బుర్రలో కథలన్నీ ఒక్కసారిగా ఎదకొచ్చినాయి. ఇది ఎలాంటి వాసనంటే పొద్దున్నే చేతుల నిండా సరుకుల సంచులు పట్టుకొని ఎండకు మాడిపోయి అమ్మ గబగబా ఇంట్లోకి వచ్చేటప్పుడు వచ్చే వాసన. సంతలో ఎప్పుడో పిల్లకాయ తప్పిపోయి ఏడ్చేటప్పుడు వచ్చే వాసన. మా అయ్య తన ఆఫీసు పైలు కనపడకపోతే ఇల్లంతా పీకి పందిరేసి తిట్టుకునేటప్పుడు వచ్చిన వాసన. ఖచ్చితంగా ఏదో కథ జరిగుండాది. తలుపు తీవే సుబ్బమ్మ అంట ఈసారి నా పెదవులను వెనక్కి లాగి కోరపలు చూపిస్తా మళ్ళీ గట్టిగా అరిచినాను. ఆ దరిద్రపు తలుపు ఎప్పట్లాగే నన్ను ఎక్కిరిస్తా మూసుకునే ఉండాది. నేను వెనక్కి తగ్గే రకాన్ని కానయ్యా. మరింత గట్టిగా నా ముందరి కాలు తలుపును గీరుతా తన్నకలాడినాను. మంచం మీద మా అయ్య కొంచెం కదిలినాడు గాని మళ్ళీ ఆ గుర్రు ఆపకుండా దుప్పటి మొగానికి కప్పుకున్నాడు. నేను ఆయన కాడికి తిరిగి, అయ్యా ఓ అయ్యా లేవయ్యా, ఆడ లచ్చికేదో అయ్యుండాది రా నాయనా అని దీనంగా మూలిగినాను. ఆయన సుతారం వినడు. ఏం చేస్తాం, ఈ ఇంట్లో ఏ పేద వచ్చినా నా తలకాయే పగలగొట్టుకోవాలి. నా ఒంట్లో ఉన్న బలమంతా కూడగట్టుకొని నా ముక్కును తలుపు గుద్ది గట్టిగా తోస్తుంది. అంతలోని అవతల నుంచి వస్తున్న ఏడుపులు మెల్లగా తగ్గి చిన్న ఎక్కిలిలాగా మారినాయి. అడుగుల సప్పుడు దగ్గరికి వస్తాండగా నా తోక ఆత్రంతో గాల్లో ఫ్యాన్ రెక్కలాగా గిర్రును తిరగతాండాది. అప్పుడు ధబేలుమని తలుపు తెరుచుకుంది. ఎదురుగా అమ్మ. ఆమె చేతుల్లో కండ్లు ఏడ్చి ఏడ్చి బొప్పకాయల్లా గబ్బిపోయిన మా లచ్చిపాప. ఆ పిల్ల బొగ్గలు కన్నీళ్లతో తడిసిపోయి ఉండాయి. ఆ రూపు చూడగానే నా గుండె కరిగి నీరైపోయింది. ఆ పాప బొగ్గలను నాకాలని, దాన్ని నా పొట్టలో పెట్టుకుని కాపాడాలని, దాని ఏడుపు కారణమైన యధవ ఎక్కడున్నా వాడి పనిపట్టి పాతాలంలో పాతేయాలని నాకు రోషం తన్నుకొచ్చింది. కానీ నేను చేయగలిగిందల్లా తోక ఆడిస్తా అమ్మకాలను వాసన చూడటమే కదా. రారా టామీ, ఉరుక్కోండ్రా అంది అమ్మ. అమ్మ గొంతు వినగానే నా గుండెలో రాయి పడ్డట్టయింది. ఏమైందమ్మా, మా లచ్చెందుకు ఏడుస్తాండాది అని చూస్తుని. టామీ ఎదవకొంక, బయటికి పో అంట అమ్మ నన్ను హాల్లోకి తోసేసి నా వెనక తలుపును దడేయమని మూసేసింది. అమ్మ అట్ట లచ్చిని నేల మీద ఇడిచిందో లేదు, ఆ పిల్ల నా మీదకి ఒక్కసారిగా దూకేసింది.
తన వయసులో చిన్నదే కావచ్చు.

కానీ ఒంట్లో దున్నపోత బలం ఉండదప్పా. నేను వెనక్కి తగ్గే లోపే నా మీద పడి తన సిన్ని చేతులతో నా మెడను ఉరితాడు బిగించినట్టు బిగించేసింది. టామీ ఈ అంట అకీచు గొంతుతో నా చెవిలోనే అరిచింది. ఆ అరుపుకు నా గూబ గుయ్యమని నా పానాలు గాల్లో కలిసినంత పనైంది. వదలవే తల్లి, పానం పోతాండాది అని నేను మూలిగినాను. కానీ ఆమె పట్టు ఎడవలేదు. ఇక చేసేది లేక నా పళ్ళు ఆమెకు తగలకుండా పానపదంగా నా నాలుకతో ఆమె బొగ్గులను గట్టిగా నాకేస్తుంది. అంతే, ఆ పిల్ల ఏడుపాపేసి కిలకిలా నవ్వుతూ నన్ను వదిలేసి పక్కకు వాలిపోయింది. అమ్మా అయ్యా ముద్దులు పెట్టే మాదిరి నేను ఏకగ్రీవంగా ఆమె పెదాలను గురిచూసి ఎచ్చగా ఉన్న ఆ ముఖాన్ని నాకినాడు. భలే ఉండాదప్పా, పొద్దున్నే అమ్మ పోసిన గుడ్డు దోశ వాసన కొడతాండాది. ఆ పిల్ల నా ముక్కును చిన్నగా తన్ని నన్ను పక్కకు దోసేసింది. టామీ ఆపురా, నీ జొల్లు నా ముఖమంతా పోస్తాండావు. అమ్మా చూడే, టామీగాడు నాకు ముద్దులు పెడతాండాడు అని కేకలు పెట్టింది. రే టామీగాడా అంది అమ్మ. మళ్ళీ అమ్మ గొంతు వినగానే నా చెవులు రిక్కించినాను. నేను ఆమె కాడికి తిరిగిన ఆ మోకాల మీద కూకొని ఒక పాత గుడ్డతో నేల మీద పడిన రొట్టె ముక్కలను పాలు కూరను తుడస్తాండాది. పక్కనే లచ్చి గులాబీ రంగు ప్లేటు బొక్కా బొర్లబడి ఉండాది. ఓహో, ఇదే అసలు కథ. లచ్చి ప్లేటు నేలకేసి కొట్టి ఏడ్చిందన్నమాట అని నా బుర్రకు తట్టింది. అమ్మా నేను నీకు సాయం చేస్తానే, ఆ గందరగోళాన్ని నా నాలుగుతో ఒక్క గుటకలో క్లీన్ చేసేస్తాను అని నేను ఆ కూర మీదకు ఉరికినాను. ఆ కూర వాసనకి నా నోట్లో నీళ్లు ఊరతాండాయి. కాని అమ్మ తన చేతిని నా ఛాతికి ఆనించి నన్ను గట్టిగా పక్కకు గెంటేసింది. వద్దురాటామే, నీకెట్టను, ఆడికిపో అంది ఇసుగ్గా. నేను ఆమె కాడికి తలదించుకొని చూస్తిని. అమ్మ నాకెప్పట్లాగే ప్రేమగా పలకరించలేదనే బాధ నా మనసును తొలస్తా అండాది. నా ముక్కు మీద ముద్దులేదు, నా పొట్ట మీద నిమరడం లేదు, కనీసం తల మీద ఒక చిన్న సరుపు కూడా లేదు. ఏమైందమ్మా, నా మీద ఎందుకింత పగ? ఆమె అక్కడ కూకో అని చెప్పినప్పుడు నా కాడికి కనీసం కళ్ళెత్తి కూడా చూడలేదు. అంతలోని వెనక నుంచి మరో పెద్ద దడదడ శబ్దం నా చెవులకు తాకింది. నేను తిరిగి చూసేసరికి మా లచ్చి తల ఒక పాత అట్టపెట్టెలో దూర్చి ఉండాది. తన సిన్ని చేతులతో ఏవేవో పాత సామాన్లు తీసి ఇసిరి నేలకేసి కొడతాండాది. దాంతో నేలంతా గిన్నెలు బొమ్మలు పడిపోయి గోలగోల అవుతాండాది. ఆ పిల్ల తన వస్తువుల కుప్పలో ఎతకత ఒక బొమ్మను తీసి పక్కన పడేసి మరొకటి తీసుకుంటా మరింత గట్టిగా అరుస్తాండాది. నేను ఏమాత్రం ఆగిపోకుండా ఆమె కాడికి ఉరుక్కుంటా పోయి ఏమైనా దెబ్బలు తగిలినా ఏమోనని నా ముక్కుతో వాసన చూస్తుని, ఏమైంది పిల్లకాయ్, ఎందుకింత లొల్లి చేస్తాండావు అని అడిగినాను. ఆమె నా మొగం చూసి సప్పట్లు కొట్టింది. నేను ఆమె చేతులను వాసన చూస్తుని, కానీ ఎలాంటి నెత్తురు వాసన నా ముక్కుకు తగల్లేదు. అంతలోని అమ్మ గొంతు హాల్లో గట్టిగా వినపడింది. ఇక నా వల్ల కాదు, మీరిద్దరు బయటికి పోండి. నేను లచ్చి ఇద్దరం ఆ మాటైనగానే కరెంట్ షాక్ కొట్టినట్టు ఆగిపోయినాం. ఆ గొంతులో ఉన్న కోపం మాకు ఇరికే. నా తోక భయంతో నా రెండు కాళ్ళ సందులోంచి దూరిపోయింది. అమ్మ సటుక్కుని వెనక తలుపు కాడికిపోయి దాన్ని బలంగా గడీ తీసి తీర్చింది. అమ్మ పెరటి చూపిస్తా, రాలచ్చి నేను వీళ్ళంతా ఊడ్చి తుడిచేలోపు నువ్వు ఆ పెరట్లోకి పోయి ఆడుకో, నాకు తలకాయ పగలతా అండాది అంది. మా లచ్చి మొగం మార్చుకొని విచారంగా బయటికి నడుస్తా ఉంది. ఇప్పుడు ఆ పిల్లకాడి నుంచి అమ్మకాడి నుంచి వస్తున్న కోపం ఇసుగు వాసనలు నా ముక్కును పగలగొడతా ఉండాయి. నువ్వు కూడా పోరా టామీగాడా అంట అమ్మ మళ్ళీ తలుపు కాడికి నన్ను ఎల్లగొట్టింది. అమ్మను కాపాడాలని, ఆమెను ఓదార్చాలని నా ఒంట్లో ఉన్న పానమంతా లాగుతాండాది. కానీ ఆ మాట వినకపోతే తన్నే తన్నులకు నా ఎముకలకు పొడైపోతాయి అని తెలిసి వెనక్కి తగ్గుతా. నా చెవులు తోక తల కిందకు వంచి నేను అమ్మను దాటి తలుపులోంచి ఆ పెరట్లోకి పోయినాను. నా కాళ్ళు ఆ పెరటి అరుగును తాకిన వెంటనే ఇంట్లో జరిగిన లొల్లి అంతా నా బుర్రలోంచి ఎగిరిపోయింది. పెరటి నిండా ఉన్న మట్టి వాసన నన్ను ముంచెత్తింది. నేను కులాసాగా వచ్చి పచ్చిక బయలుకాడికి ఉరికినాను. ఆడ ఎండ నా వెంట్రుకల్ని ఎచ్చబెడుతుంటే పానం లేచి వచ్చినట్టుండాది. అకస్మాత్తుగా నాకు పాసుపోయాలని కోరిక కలిగింది. కానీ నా కాపలా డ్యూటీ గుర్తొచ్చి దాన్ని ఆపుకున్నాను. నా ఇంటిని కాపాడుకోవటానికి నేను సొంతగా వేసుకున్న లక్ష్మణ్ రేఖలాగా ఆ కంచిగాడ ముక్కు నేలకానించి రౌండ్లు కొడతా తనిఖీ చేసినాను. అంతా పక్కాగా ఉండాదని ఫిక్స్ అయ్యాక ఆ గట్టున ఉన్న నాకిష్టమైన ఆ పెద్ద యాప చెట్టు మొదల మీద పోసి నా మార్క్ వేసినాను. నా పైనున్న కొమ్మలు గాలికి ఊగతాండాయి. వెంటనే నేను యుద్ధానికి సిద్ధంగా రెడీ అయినాను. ఎవడ్రాడా చొరుబాటుదారుడు? నేను పైకి చూడగా ఒక నల్లటి కాకి నా కాడికి తదేతంగా చూస్తాను.

కావు కావు అని నన్ను ఎక్కిరిస్తా అరిచింది. నేను యాప చెట్టు మొదలకాడికి పోయి నా గోళ్లను గుచ్చి కళ్ళు ఎర్రగా చేసి, ఓరి కాకినాయాల, ఇది నా అడ్డ, పారిపోరా బయటికి అని గుండెలు అదిరేటట్టు మురిగినాను. ఆ కాకి నా ముందు నిలబడే ధైర్యం ఏడుంటాది. భయంతో రెక్కలు ఇప్పుకొని ఎగిరిపోయింది. దాన్ని చూసి, ఈ దొడ్డికి నేనే రారాజునరా అని గర్వంగా గాల్లో తోక ఊపతా ఎగరేసినాను. కానీ ఆ రోజు మరే అలికిడి లేకుండా మామూలుగానే గడిచిపోతాండాది. మా ఇంటికి లచ్చిపాప వచ్చినప్పటి నుండి అమ్మకి ఇసుగులు కోపాలు మామూలు అయిపోయినాయిలే. నేను ఆ పిల్లకాడికి తిరిగి చూసేసరికి తన అరుగుమీద కూకొని సుద్దు ముక్కలతో ఏవో పిచ్చి గీతలు గీస్తా ఆడుకుంటాండాది. ఏమైనా ముప్పు ఉండాదేమోనని నేను ఆమె గీసిన రంగురంగుల గీతలు నా ముక్కుతో వాసన చూస్తుని ఆమె వెంటనే, టామీ వద్దు, నా బొమ్మ పాడైపోతా అండాది, జరిగిసావు అని అరిచి నన్ను పక్కకు దోసేసింది. నేను ఆమెకు సాయం చేయటానికే ఆ గీతల కింద ఏమైనా ఎర్రచీమలు ఉండాయేమో, చూడ్డానికే పోయినానని ఆమెకు ఎట్టా చెప్పేది. దానికి బదులుగా ఆమె వాట విని వెనక్కి ఆగిపోయినాను. ఎందుకంటే ఆమె పసిపిల్ల అయినా ఆమెను కాపాడే పూచి నాదే కదా. నేను ఎప్పట్లాగే ఆమె కాపలాగా అట్టాగే కూకుంటుంది. ఆ పిల్ల బొమ్మలు గీస్తా ఉంటే నేను పెరట్లోని ప్రతి సందులోకి, ప్రతి రాతిగుట్టలోకి, ప్రతి త్వరలోకి నా ముక్కును దూర్చినాను. నత్తగుల్లల జాడలను, లైన్గా పోతాండే చీమల బారుల్ని చూస్తా పోయినాను. వాటన్నిటినీ చూస్తూ ఉంటే భలే మజాగా ఉండాది. కానీ నాకు బోరెడు పనులు ఉండాయి. అందుకే నా కాపలా డ్యూటీలో మళ్లీ పడిపోయినాను. అప్పుడే కథలోకి అసలు శిశులైన బేతాళుడు దూకినాడు. నేను ఆ మల్లెపూల కుండీల సందులు ఎదుగుతాండగా అకస్మాత్తుగా ఏదో కంపు వాసన నా ముక్కుకు తగిలి నా మీసాలు ఒక్కసారిగా అదిరిపోయినాయి. నేను దాన్ని ఇంకా తేరిపార చూసే లోపే వెనక నుంచి గుండెలు పగిలే ఒక అరుపున పడింది. నా వెనక లచ్చి భయంతో వెనగ్గెంతి తన శుద్ధ ముఖం నేల మీదకి ఇసిరేసింది. దాన్ని పట్టుకో టామీ, పట్టుకో అని ఉనికిపోతా కేకలు పెట్టింది. వెంటనే నా ఒంట్లో నెత్తురు మరిగిపోయింది. నేను ఆమె కాడికి పరిగెత్తినాను. నా తోక నిటారుగా నిలబడిపోయింది. ఏమైంది పిల్లకాయ్ అని నా చూపులతోనే గట్టిగా అడిగినాను. ఆడా, ఆ పొదల కింద చూడు, ఆమె నా వెనకవైపు చూపిస్తా ఏడస్తాండాది. నేను ఆ చిన్న వేరుడు చూపించిన కాడికి ఆ పొదల మాటను జాగ్రత్తగా ఎతికినాను. ముందు ఏ వాసన తగలలేదు. కానీ నేను అడుగులు ముందుకేస్తా మరింత లోపలికి పోయినాను. అంతలోనే నా కండ్లకది కనపడింది. ఆ జంతువు రెండు పూల కుండీల నడుమ కదలకుండా నల్ల రాయిలాగా కూకొని ఉండాది. దాని ఒళ్ళు నల్లగా బురదపూసుకొని లావుగా ఉండాది. ముక్కు పొడువుగా ఉండి కళ్ళు ఎర్రటి నిప్పు కనికల్లా సెగలగక్కుతాండాయి. దాని నోటుండి గుర్ర గుర్ర అనే భయంకరమైన బుస బయటకు వస్తాండది. అది అడవి నుంచి తప్పైనా ఒక కరుడుగట్టిన అడవి పంది. నా బతుకులో నేను ఇంతటి క్రూరమైన జంతువును ఎప్పుడు చూడలేదు. దాన్ని చూసిన మరుక్షణమే నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. అది ఎంత ప్రమాదమో నాకు బాగా ఎరుక. నేను సాక్షాత్తు యముళ్లాంటి రాక్షస జంతువుకి ఎదురుపడ్డాను. ఏయ్, ఎవడ్రా నువ్వు, నా అడ్డాలోకి వస్తావా, సంపి పాతేస్తా అని నా గొంతులో ఉన్న సత్తువంతలాగి భయంకరంగా గర్జించినాను. నేను రోజు పొద్దుగూకులు తరిమి తొండలు కాకుల్లా కాకుండా ఆ అడవి పంది నా అరుపుకి సుతారం భయపడలేదు. పైగా కళ్ళు పెద్దవి చేసి నా కాడికే చూస్తాండది. అందుకే నేను మళ్లీ పళ్ళు కొరకతా గట్టిగా అరిచినాను. నా వెనక నేను ఆగిపోవటం చూసి మా లచ్చి భయంతో కన్నీళ్లు పెట్టుకుంటా గంతులేస్తాండది. నేను దాని గాడికి ఉరిక్కుంటా పోయి దాని కాలికి నా ముక్కు నానించి, భయపడక లచ్చి, నా పానం పోయినా నేను ఏమీ ఆపదరానివ్వను, నేను కాపాడతానులే ఆయన ధైర్యం చెప్పినాను. దాన్ని కరిసేటామి అని లచ్చి ఏడస్తా అరిచింది. నా లచ్చిని రక్షించడమే నా ధర్మం అని నా మనసులో రాసిపెట్టుకున్నాను. ఆ పసిపిల్ల కోసం నా లోపల ఉన్న భయాన్ని మింగేసి ఒక్క అడుగు ముందుకేస్తా ముక్కుని కిందకి దించతా అడవి పంది కాడికి పోయినాను. అది మళ్లీ నా కాడికి చూసి కోపంగా అరిసింది. నేను భయంతో ఒక్క అడుగు వెనక్కి పెట్టినాను. కానీ నా రోషం నన్ను నిలబెట్టింది. వెనక్కి పోరా, ఎదవకొంక, లేకపోతే నేను సీల్స్ సెండాడతాను అని నా కోరలు చూపిస్తా గర్జించినాను. నా ఆశ్చర్యానికి ఆ అడవి పంది ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా నా మీదికి దూకటానికి రెడీ అయింది. నా బతుకులో నన్ను ఎవ్వడూ ఇంత ఎదిరించలేదు. నా గుండెలోంచి ఒకటే ఆవేశం పొర్లుకొచ్చింది. నేను దీన్ని ఇడిచిపెట్టకూడదని కంకణం కట్టుకున్నాను. సావురా పంది అనరుస్తా దాని మీదకు దూకినాను. కానీ నేను కలలో కూడా ఊహించిన విధంగా ఆ అడవి పంది కత్తిలాంటి దాని మూతితో ముందుకొచ్చి ఒక్కసారిగా నా ముక్కు మీద బచక్కను కరిచేసింది. అబ్బాబ్బాబ్బాబ్బా, నా పానాలు పోయినంత నొప్పి వేసింది స్వామి. నా ముక్కు మంట పుట్టి రక్తం కారిపోయినంత పనైంది. ఆ నొప్పితో నా కోపం ఆకాశానికి అంటింది. దెబ్బకు నా తలను ఎగరేస్తా ఊపి నా పదునైన గోలతో దాని ముఖం మీద బలంగా గీరినాను. నా పళ్ళతో దాని బొచ్చును పీకి పారాయాలని చూస్తుంది. వెనక్కి పోరా, ఎదవా అని గొంతు చించుకొని నరిచినాను.
నా ఆవేశానికి, ఆ నాటు పోరాటానికి, ఆ అడవి పందికి నిజంగానే

0: చూస్తూ పుట్టింది. ఆ కుక్కగాడితో పెట్టుకుంటే మన పానానికి ముప్పు అని దానికి అర్థమైపోయి వెనక్కి తిరిగి ఆ కంచికాడ ఉన్న చిన్న సందులోంచి గిర్రున పారిపోయింది. అబ్బా, ఎట్టకేలా గెలిచినాడ్రా నాయన, ఓడిపోయిన ఈ అడవి పంది పారిపోతా ఉంటే నేను గర్వంగా నిలబడి గర్జించినాను. బయట మా గోలయ్యని వెనకతలు పగలగొట్టుకుని అమ్మా అయ్యా కంగారుగా ఉరుక్కుంటూ అరుగు మీదకొచ్చినారు. లచ్చి అప్పటికీ ఏడుపాపేసి గర్వంగా అయ్యా చేతులు పట్టుకొని చెప్తాండది, అయ్యా చూడయ్యా, ఒక పెద్ద అడవి పంది మన పెరట్లోకి వస్తే మన టామీగాడు ఏమాత్రం భయపడకుండా దాంతో కొట్లాడినాడు. అది టామీ ముక్కు మీద కలిసినా గాని వాడు దాన్ని కొట్టి అడవిలోకి తరిమేసినాడు, నన్ను కాపాడినాడు అని మాట ఇదానంగా తీసుకుంటా చెప్పింది. ఆయన వెంటనే నా కాడికి వంగి నా పొట్టనిమటం మొదలెట్టినాడు. నేను ఆనందంతో ఆయన చేతుల్లోకి ముడుచుకొని పోయినాను. ఆయన గొంతు పెంచి, ఆ అడవి పందిని తరిమేసినావా నా సిన్నాయన, మన లచ్చిని కాపాడినావా, శభాష్టామిగా, నువ్వు నిజమైన సింహానివిరా, మంచోడివి అన్నాడు. అమ్మ కూడా నా కాడికి వచ్చి నా ముక్కు మీద ఉన్న గాయని చూసి జాలితో నా శివులు వెనక మెల్లగా నిమిరింది. బాగానే ఉన్నాళ్ళేండి, మన టామిగాడు మొనగాడేలే అంది సంతోషంగా. అయ్య పొగట్టలు, అమ్మ ప్రేమ చూశాక నా ముక్కు మీద ఉన్న నొప్పి అంతా మాయమైపోయింది స్వామి. తోకను ఇరగబడి ఊపత నా తలను ఆయన కాలి కానించి నా గర్వాన్ని చూపించుకున్నాను. నా పోరాటానికి ఇంకొంచెం చికెన్ ముక్కనో అన్నమో ఆశించినాను కాని వాళ్ళు మళ్లీ వాళ్ళ పనుల్లో పడిపోయినారు. ఆ ఆవేశం, ఆ కత్తి యుద్ధం నన్ను బాగా అలసిపోయేలా చేసినాయి. నేను మెల్లగా ఇంట్లోకి నడిచినాను. నా మంచం కాడ సర్దుకుండా పడి ఉన్న పాత దుప్పట్లు గుడ్డల కుప్ప మీదకు దూకినాను. ఆ కుప్ప చుట్టూ రెండుసార్లు గుండ్రంగా తిరిగి పక్కాగా మధ్యలో సుట్టలా ముడుచుకొని పడుకున్నాను. కిటికీలోంచి వస్తున్న ఎండ నా నొప్పితో ఉన్న ముక్కు కాపడం పెట్టినట్టు ఎచ్చగా తగలతా ఉండాలి. నేను మెల్లగా కళ్ళు మూసుకుంటా ఉంటే కలలో మళ్ళీ ఈ పాడడు పందులు రాకూడదని హాయిగా పెరట్లో ఆ తొండం తర్వాత అమ్మ వండిన కమ్మటి నెయ్యి దోశలు చికెన్ కూర తింటా ఉన్నట్టు మంచి మంచి కలలు రావాలని కోరుకుంటా గుర్రు పెట్టి నిద్రలోకి జారుకున్నాను. ఇది నా కథ.
1: మీరు ఇంతవరకు టామీ శ్రీ ఎంకే కుమార్ గారి కథానికి విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వినండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సుమధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అతడు చిత్రం నుంచే విశ్వ పాడిన పాట, గీత రచన విశ్వ, సంగీతం మణిశర్మ.

0: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం సుమధుర గీతల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి పాట.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాణ్ణి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వినండి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రం నుంచి పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మీరు పాటలను 103.2 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి పెద్ద చిత్రం నుంచి పాట.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఉదయరాగం సుమధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తెలుసు కదా చిత్రం నుంచి పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం కార్యక్రమంలో చివరిగా వినండి భరత మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుంచి పాట.

మీరింతవరకు ఉదయరాగం సుమధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సలార్ మిట్టల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి జిల్లాను రాష్టంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 10,000 ఎకరాల్లో ఇండస్టియల్ టౌన్షిప్ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్, ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళ థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండీ రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రతరంగిణి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరయ్యకుడి రామానుజ అయ్యంగార్ గాత్రం, మధ్యవర్తి రాగం ఆదితాళం.

మీరింతవరకు శ్రీ అరయకుడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం మధ్యవర్తి రాగం ఆది తాళంలో విన్నారు. ఇప్పుడు వినండి పూర్ణచంద్రిక రాగం ఆది తాళం.

మగ మరి దరా మాయ నిజ బా.

0: మీరు ఇంతవరకు శ్రీ అరయ్యగుడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా కలెక్టర్ గారు చిత్రం నుంచి

పాటను వినిపించమంటూ వాట్సాప్ చేశారు. వీరు మాధవి ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వాట్సాప్ చేశారండి. వీరి కోసం కలెక్టర్ గారు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి మరి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు వింటారు. గోకులంలో సీతా చిత్రం నుంచి పాటను వినిపించమంటూ వాట్సాప్ చేశారు. వీరు పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి. వీరి కోసం గోకులంలో సీతా చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము. ఆలపించిన వారు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీత రచన సీతారామశాస్త్రి, సంగీతం కోటి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు పరశురామ్ చిత్రం నుంచి పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, చిన్నగుట్టికల్లు మండలం నల్ల ఓబులవారిపల్లె కోటబయలు గ్రామం నుంచి వాట్సాప్ చేశారు అనసూయ. ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాటను వినిపించమని కోరుతున్నారండి. అలాగే వీరి కోసం పరశురామ్ చిత్రం నుంచి పాట.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి.
1: మీరు ఎప్పుడైనా సూదులు సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా?
2: మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి.
1: మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
7: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
6: ప్రతి గురువారం ఉదయం 8:35
7: మన ఆకాశవాణి తిరుపతి FM ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
6: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
7: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
6: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
7: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిలిపి కృష్ణుడు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుండి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్నారు. వీరి కోసం చిలిపి కృష్ణుడి చిత్రం నుంచి ఈ పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఈ ఉదయం 11:25 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఈ ఉదయం 11:25. వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు స్వయం కృషి చిత్రం నుంచి పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి కోరుతున్నారు. వీరందరి కోసం స్వయం కృషి చిత్రం నుంచి ఈ పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పేమి తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పవిత్ర బంధం చిత్రం నుంచి పాట వింటారు. ఈ పాటను ఆలపించమంటూ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా కుటుంబ సభ్యుల కోసం పాటను వినిపించమంటున్నారు. అలాగేనండి, మీరందరి కోసం పవిత్ర బంధం చిత్రం నుంచి పాటను వినండి. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సీతారామశాస్త్రి, గీతం ఎంఎం కీరవాణి సంగీతం.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి AIR TPTY letters.

0: @gmail.com
1: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772446605 ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:00 వనితలోకం గ్రామలక్ష్మి శీర్షికన కార్యక్రమంలో జీవన ఎరువులు, వాటి ప్రాముఖ్యత గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు వింటారు నీతి నిజాయితీ చిత్రం నుంచి పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. వీరందరి కోసం నీతి నిజాయితీ చిత్రం నుంచి పాట వినండి. ఈ పాటను ఆలపించిన వారు పి సుశీల, సినారే గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు సీతయ్య చిత్రం నుంచి పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, ఆంజనేయులు, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, ఇంకా రామ్మూర్తి, యంగ్ముని, బాలాజీ, ఇంకా సాయి, పాండురంగస్వామి, ఆటో నారాయణస్వామి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరూ అనంతపురం జిల్లా పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వాట్సాప్ చేశారండి. వీరి కోసం సీతయ్య చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి మరి.

పాదం కుదిపితే తేజోవలయం తీండ్రిస్తుంది, ఆ పాదం ఉరిమితే జలధరాత్మ

0: ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, ఈరోజు ఉదయం 11:25 భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా అఖండ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారండి. ఈ శ్రోతలు భాస్కర్, రాధ, సాయి కుమార్, చందు, వీళ్ళందరూ వెంకటగిరి, తిరుపతి జిల్లా వెంకటగిరి మానులాపేట నుంచి, ఇంకా శ్రీనివాస్ కాలనీ నుండి వీరు కోరుతున్నారండి. భాస్కర్, రాధ, సాయి కుమార్ వీరందరి కోసం అఖండ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము. ఈ పాటను ఆలపించిన వారు శంకర్ మహాదేవన్, సిద్ధార్థ్, గీత రచన అనంత శ్రీరామ్, ఎస్ఎస్ తమన్ సంగీతం.

మీరింతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. శ్రోతలు, ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతారాణిగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమాపేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమ మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఈ 26వ శిఖరాగ్ర సమాపేశాలు జరిగాయి. ఈ సమాపేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరో అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా

ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ధృవ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ ను ఉగ్రవాద తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే మూడు ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఎకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి, భద్రత భారతదేశపు మొదటి ప్రాధాన్యత అంశాలని ఆయన స్పష్టం చేశారు. యురేషియా ప్రాంతంలో కూడా శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ది, మానవతా అవసరాలకు భారత్ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన వివరించారు. యుద్దాలు, ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్సీఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్సీఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్యదేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్తాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్సీఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1252కు చేరింది. విపత్తు జరిగే 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాక్కోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్ష బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటేకోసి, త్రిశూలి నదులపై ఉన్న

0: జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధారణ అయినందున ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్న దానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు. ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.
1: The support that India has so far given to Nepal, you would have seen the press releases and statements and the updates that we have been releasing from time to time, giving you the details. We will continue to provide assistance as per the requirement from the government of Nepal. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal. And these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday, we had two Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now, we have supplied around 95 tons of relief material on 7 aircraft.
0: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన 3 భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైస్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1,907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైస్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
1: As a close friend and partner, India responded promptly, as you have seen, and we will continue to support rescue, relief, reconstruction and recovery efforts in the country. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
0: ఇక నేపాల్ తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్ తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతం ఉన్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మౌజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా, సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ, అమెరికా కనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన

ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అణుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు.

0: ను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కీల మధ్య సయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదన్నారు. ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ నగరంపై దాడులు చేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడి చమురును దొంగలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడి చమురును దొంగలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎలమే పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్లోని ట్యాపింగ్కు ఇంకో పైపును అమర్చి ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇప్పుడు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని భారతదేశానికి రెండవ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మేధావి, ప్రఖ్యాత రచయిత, గొప్ప రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ ఉపాధ్యాయునిగా తాను పోషించిన పాత్రని అన్నింటికంటే మిన్నగా భావించారు. అత్యంత ఆదరణ పొందిన రాష్టపతుల్లో ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక సందర్భంలో మిమ్మల్ని శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా, రాష్టపతిగా గుర్తుంచుకోవాలా అనే ప్రశ్న ఎదురైంది. తనను ఒక ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని డాక్టర్ కలాం సమాధానమిచ్చారు. సామర్థ్యం, నైతిక విలువలే ఉపాధ్యాయులను పూజనీయులుగా మారుస్తాయి. అలాంటి వారినే విద్యార్థులు దైవంగా భావిస్తారు, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. తమ సంతానం మాదిరిగానే విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ప్రేమించాలని మన ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. వారిని సమానంగా న్యాయభావంతో చూడాలని, విద్యార్థులపై కోపం ప్రదర్శించకూడదని, సహనంతో ఉండాలని తెలియజేస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చి వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధించాలని నిర్దేశిస్తున్నాయి. అలాంటి గురువులను గౌరవిస్తూ ఆచార్య దేవోభవ అనే కాలాతీత సందేశాన్ని దాదాపు 3 సహస్రాబ్దాల క్రితం నాటి తైత్రీయ ఉపనిషత్తుల్లోని శిక్షావళి అందిస్తోంది. ఎంతోమంది వివేకవంతులైన, ప్రేమ నిండిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని పొందడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. కొన్ని సందర్భాల్లో పాఠశాల సమయం ముగిసిన తర్వాత సైతం తమ గృహాల్లోనే వారు మాకు పాఠాలు చెప్పేవారు. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. 7వ తరగతి తర్వాత పై చదువుల కోసం మా ఊరు నుంచి బయటకు వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. ఆ తర్వాత భువనేశ్వర్లో చదువుతున్నప్పుడు నా ఉపాధ్యాయుల నుంచి అపారమైన ప్రేమను, ప్రోత్సాహాన్ని పొందగలగడం నాకు దక్కిన భాగ్యం. నా ఉపాధ్యాయుల గురించి ఎంతో వినయంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే వారి కథ, ప్రేమ, అంకితభావం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థిలో అపరిమితమైన సామర్థ్యాన్ని, స్ఫూర్తిని మేల్కొల్పగలరు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రోత్సాహం అందించే తోడ్పాటుతోనే జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అత్యున్నత లక్ష్యాలను సాధించే విశ్వాసాన్ని విద్యార్థులు వృద్ధి చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా తమ ప్రవర్తన, ఆదర్శాల ద్వారా ఫలప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన కళను, నైపుణ్యాలను సైతం విద్యార్థులకు నేర్పిస్తారు. విద్యా ప్రయాణంలో విద్యార్థికి మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా, స్నేహితునిగా, సహ ప్రయాణికునిగా ఉపాధ్యాయులుంటారు. మంచి ఉపాధ్యాయుణ్ణి తీర్చిదిద్దే సూక్ష్మం, ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి సంప్రదాయం

సంస్థల ద్వారా మనకు లభించింది. అది నేటి కాలానికి సైతం వర్తిస్తుంది. శతాబ్దాల క్రితం మహాకవి కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రం నాటకంలో అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండడంతో పాటు దాన్ని ఇతరులకు అందించగల సామర్థ్యమున్నవారే మంచి ఉపాధ్యాయుడని రాశారు. ఒక ప్రసిద్ధ సంస్కృత సూక్తి మనకిలా చెబుతోంది, సర్వత్రా విజయం ఇచ్చేత్ శిష్యత్ ఇచ్చేత్ పరాజయం. ఎక్కడైనా విజయాన్ని కోరుకోవచ్చు, కాని శిష్యుని ముందు ఓటమిని కోరుకోవాలని దానర్థం. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన ప్రోత్సహించడం, వారిలో ఆసక్తిని రేకెత్తించడం, తర్కాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడం, నిర్ణయ సామర్థ్యానికి పదును పెట్టడం, వారు సాధికారత సాధించిన వ్యక్తులుగా ఎదగడానికి సాయపడడం, ఇవే బోధనకు ఉన్న అత్యంత ఉపయోగకరమైన ప్రతిఫలాన్ని అందించే అంశాల్లో కొన్ని. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విద్య ద్వారా మాత్రమే విజయవంతమైన వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, సృజనాత్మకత ఉన్న కళాకారులు, ఆధునిక సవాళ్లకు వినూత్న పరిష్కారాలు అందించే పౌరులను సిద్దం చేయగలం. బోధనంటే వృత్తి మాత్రమే కాదు, అది ఒక ప్రతిజ్ఞ. అది ఉద్యోగం లేదా పనికంటే ఎక్కువ. అది మానవాళిని తీర్చిదిద్దే పవిత్రమైన కార్యం, భవిష్యత్ తరాలకు ప్రకాశవంతమైన మార్గాన్నందించే ఉన్నతమైన బాధ్యత. బోధనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నాకు ప్రత్యేకమైన సంతృప్తినిస్తాయి. నేను ఒడిశాలోని రాయరంగపూర్లో ఉన్న శ్రీ అరబిందో ఇంటిగ్రల్ పాఠశాలలో చిన్నారులకు బోధించాను. వివిధ పాఠ్యాంశాలను బోధించడంతో పాటు సంగీత ప్రదర్శనలకు, క్రీడలకు, నాటకాలకు వారిని సిద్దం చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేదాన్ని. స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మా సన్నాహాలను, ఆ సమయంలో పిల్లల ఆనందోత్సాహాలను గుర్తు చేసుకుంటే ఈనాటికి నాకెంతో సంతోషం కలుగుతుంది. విద్యార్థులను అందమైన ప్రదేశాలకు విహారయాత్రలకు తీసుకెళ్లడంలోనూ, జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ప్రపంచాన్ని ఆటలు అన్వేషణ ద్వారా వారికి పరిచయం చేయడంలోనూ గొప్ప సంతృప్తిని, అర్థాన్ని కనుగొన్నాను. పాఠశాల విద్య పూర్తయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ నా విద్యార్థులు వారి కుటుంబ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. నా విద్యార్థుల్లో చాలామంది పేర్లు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. వాటితో పాటు మేం వారిని పిలిచిన మారు పేర్లు కూడా గుర్తున్నాయి. నా విద్యార్థుల నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. బాలల నుంచి తక్షణమే స్పందించే గుణాన్ని, ఆసక్తిని ఉపాధ్యాయులు నేర్చుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. రాష్టపతిగా 2వ సంవత్సరాన్ని నేను పూర్తి చేసుకున్నప్పుడు రాష్టపతి భవన్ ఆవరణలోని పాఠశాల విద్యార్థులతో సమయం గడిపాను. అప్పుడు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించాను. నేను ఎల్లప్పుడూ విద్యార్థులను కలవడానికి, వారి ఆలోచనలను, అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాను. వారు పంచుకునే విషయాలు నాకు గుర్తుండిపోతాయి. సుమారు 11 ఏళ్ల క్రితం నేను మా ఊరిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించాను. ఆ పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలలు చదువుకుంటారు. వారిని కలుసుకునేందుకు అప్పుడప్పుడు ఆ పాఠశాలను సందర్శిస్తూ ఉంటాను. ఏడాది జూన్ 20వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా ఆ బాలలతో సమయం గడపడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నాతో పాటు పాఠశాలను సందర్శించి వారిలో స్ఫూర్తిని నింపారు. ప్రధాన్ని కలుసుకున్న అసాధారణ అనుభవం వారికి చిరకాల స్ఫూర్తినిచ్చేదిగా నిలిచిపోతుంది. వారి అభివృద్దిని చూడడం నాలో ఒక ప్రత్యేకమైన, అర్థవంతమైన భావనను నిలుపుతుంది. విద్యనందించే బాధ్యత ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు. తమ ప్రవర్తన, విజయాల ద్వారా బాలలకు ఆదర్శంగా నిలిచేవారు కూడా నేర్చుకోవడానికి, స్ఫూర్తికి విలువైన వనరుగా ఉంటారు. తమ పిల్లలను చదువుకోవడానికి పంపేపుడు ఉపాధ్యాయులపై అత్యంత విశ్వాసాన్ని తల్లిదండ్రులు, సంరక్షకులు ఉంచుతారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారని, వారి భద్రత, అభివృద్ది విషయంలో అత్యంత శ్రద్ద తీసుకుంటారని వారు నమ్ముతారు. తమపై ఉంచిన ఈ పవిత్రమైన నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఉపాధ్యాయుని ధర్మం. ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన, నడవడిక బాలల్లో భయాందోళనను కలిగించకూడదు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు లేదా వారిలో ఎలాంటి న్యూనతాభావం పెరిగేలా చేయకూడదు. విద్యార్థులను తమలాంటి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేలా ఉత్తమ ఉపాధ్యాయులు దోహదపడతారు. తమ విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత ఉపాధ్యాయులదే. తమ ఆలోచనలో, చేతల్లో నైతికతను పాటిస్తూ సంపదను, కీర్తిని సాధించే విద్యార్థులే ఉపాధ్యాయుని విజయానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు. సామాజిక సమ్మిళత్వమే కేంద్రంగా అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం దిశగా భారత్ స్థిరంగా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో మన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాల గొప్పదనాన్ని గౌరవించే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని మానవాళి సంక్షేమానికి కృషి చేసే, అంత్యోదయ ఆదర్శాన్ని నిలబెట్టే, పర్యావరణాన్ని, సకల జీవరాశులను పరిరక్షించే,
వ్యక్తిగత

0: సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేసే దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ముందుకు సాగే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పౌరునికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంకిత భావం, నిబద్దత ఉన్న ఉపాధ్యాయులను సమున్నతంగా గౌరవిద్దాం. చిత్తశుద్ది కలిగిన ఉపాధ్యాయుల కృషితో నేర్చుకోవడాన్ని నిరంతరం కొనసాగిస్తూ భారత్ అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: ఇప్పటివరకు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి. మనము నమ్మినాటి హరి విల్లులో సమానం అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎస్ఎంఎస్ఎస్ అయితే వస్తూ ఉన్నాయి. ఐస్ నీటిపై ఎందుకు తేలుతుంది అని అడిగాను. సో దానికి జవాబుగా నేను నా ఆన్సర్ ని రివీల్ చేసేస్తున్నా అనమాట. ప్రతి దానికి డెన్సిటీ అనేది ఉంటుంది కదా, కదా డెన్సిటీ అంటే సాంద్రత. ఎస్, ఐస్ అనేది ఐస్ కి కూడా ఒక సాంద్రత అనేది ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. సో ఐస్ సాంద్రత వాటర్ సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి అది తేలుతుందనమాట. ఒకవేళ ఎక్కువగా ఉంటే అది మునిగిపోతుంది, అదనమాట ఆన్సర్. ఇప్పుడు కొత్త విషయం అయితే తెలుసుకున్నాం కదా. అండ్ మెసేజెస్ వచ్చాయి, అవి ఎలా వచ్చాయో చూద్దాము. ఐస్ సాంద్రత నీటికన్నా తక్కువగా ఉండటం వల్ల అంటూ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్. ఐస్ డెన్సిటీ ఇస్ లెస్ దాన్ వాటర్ సో ఇట్ ఇస్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ అంటూ గాజుల రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి మనకు మెసేజ్ పంపించారు. సాలిడ్ ఐస్ హ్యాస్ అ లోయర్ డెన్సిటీ దాన్ అ లిక్విడ్ వాటర్. షరీఫ్ ఫ్రమ్ అద్దంకి సాంగ్ బాగా పాడారండి అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆర్జే గారు. ఐస్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావటం వల్ల ఐస్ గడ్డ నీటిపైన తేలుతుంది. ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్, ఐస్ గడ్డలు నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయంటూ రమేష్ గారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ పేడన్ నుంచి గడ్డ కట్టినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోవడం వల్ల ఐస్ నీటిపై తేలుతుంది అంటున్నారు. సూపర్. నెక్స్ట్ ప్రశ్నకు సమాధానం అంటూ మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీముని

పాడు నుంచి మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇవి ఇప్పటి వరకు ఓ ఇంకా ఉన్నాయా? హురవకొండ నుంచి ఈశ్వరయ్య, నీరు ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఐసు తేలుతుంది అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కరెక్ట్ ఆన్సర్తో భవానీపేట్ గ్రామ కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ పంపించారు. కెవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి నీటి సాంద్రత కంటే ఐస్ సాంద్రత తక్కువ కనుక అంటూ మనకు మెసేజ్ చేశారు. ఎస్, డెన్సిటీస్ అనేవి ప్రతిదానికి ఉంటాయి కాబట్టి వాటి డెన్సిటీ లెవెల్స్ని బట్టి అవి ఫ్లోట్ అవ్వాలా లేదంటే మునిగిపోవాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు ప్రాంతాల్లో అంటే రీజియన్స్ రెండు వేరు వేరు అన్నమాట, రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది క్వశ్చన్. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి. రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ తెలిస్తే 0662-438-14 అనే నెంబర్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం, వండర్ఫుల్ బీట్ ప్రేమ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను, వింటూ ఆస్వాదించండి. ఈ పాటని గోపీసుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో పూర్ణాచారి గారి సాహిత్యంతో నరేష్ అయ్యర్ పాడి వినిపించారు. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

మాకు కూడా చాలా అంటే చాలా గుర్తొచ్చాయి. అండ్ చిన్ననాటి మెమరీస్ తో పాటు చిన్నప్పుడు టీచర్ క్లాస్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా గుర్తొచ్చాయి. సో వాటిని మన ఈనాటి టీచర్స్ తో పాటు పేరెంట్స్ కి ఇంకా లిజనర్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళ చిన్నప్పుడు చెప్పిన ఆన్సర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ ఆన్సర్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఏమేమి పంపించారు చూద్దాము. రంగాచరణ్ గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, భూభ్రమణం వల్ల ఒక రాత్రి ఒక వైపు పగలు సంభవిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. కంగ్రాచులేషన్స్ అండి. టీచర్స్ కి మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. విజయవాడ నుంచి నందు, భూభ్రమణం గోళాకార ఆకారంలో ఉండటం వలన, భ్రమణం అంటే తిరగడం అనమాట, సో అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి పగలు ఒకసారి రాత్రి ఒకసారి ఏర్పడుతుంది. అనంతపురం నుంచి అనురాధ, భూమి గోళాకారంగా ఉండటం వల్ల తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ, ఎక్వినాక్స్ అంటూ మనకు మెసేజ్ పంపించారు, భూమి గుండ్రంగా ఉండటం తన చుట్టూ తాను తిరగడం వల్ల అంటూ. హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎర్త్ రొటేషన్ వివిధ భారతి విజయవాడ, అనౌన్సర్ వినయ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా, నరేష్ లక్ష్మీ నరసింహ యాదవులు ఊరదాగా పోవటం వల్ల అంటూ. అంటే ఓకే, ఇలా నీ ఆన్సర్ని మనకి చాలా ట్రిక్కీగా పంపించారనమాట. వాళ్ళ ఆన్సర్ ఇలా పంపించారు. నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న మనకు మెసేజ్ పంపించారు. వెరైటీగా 1336 అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్కి ఏమీ రిలేటెడ్గా అనిపించలేదు కాబట్టి ఎనీవేస్. నెక్స్ట్ మెసేజ్ అరుణ మనకు మెసేజ్ పంపించారు, రొటేషన్ ఆఫ్ ద ఇయర్స్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్స్ ని పంపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఆన్సర్స్ ని చక్కగా వాళ్ళు మళ్ళీ చదివి వినిపించుకోవటం వల్ల ఓకే, ఇలాంటివి కూడా మనం చెప్పగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీటిలోను నేల పైన కూడా జీవించే జంతువుల్ని ఏమంటారు? ఓకే, తెలుగులో చెప్పండి ఆన్సర్. నీటిలోను నేలపైన జీవించే జంతువుల్ని ఏమంటారు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ కనుక మీకు తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866244888 కి. సో ప్రతి సాంగ్ వచ్చేసింది మీకోసం.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనము ఇందాక అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా వచ్చిన మెసేజెస్ అయితే ఒకసారి చదివేస్తాను. రంగాచార్యులు గారు టీచర్ కాలనీ హిందూపూర్ నుంచి ఆంఫిబియన్స్ అంటూ ఉభయచరాలు అంటూ మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అలానే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ అలానే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ వృత్తికే మణి మక్కుటం అంటూ ఎవరు మనకి మెసేజ్ పేరు అయితే రాయలేదు. ఓకే, నెక్స్ట్ ఆంఫిబియన్స్ అంటూ మనకు కవిత, జోస్నవి, మోహిత్ బెంగళూరు నుంచి ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఉభయచరాలు. ఓకే, దేశరాజు, వెంకట, సాయి, గాయత్రి మనకు సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఏంటి స్నేక్, వాటిని ఏమంటారు అని అన్న, ఏ జీవులు ఉంటాయి అని అనలేదు చిన్నారావు గారు. నెక్స్ట్ అలానే గుడ్ మార్నింగ్ ఆర్జే మేడం, ఉభయచరాలు అంటారు అంటూ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి, విజయవాడ నుంచి నందు ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. అండ్ చాలా మంది రియాక్ట్ అయ్యారు. అనంతపురం నుంచి అనురాధ, కప్పలు ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మ్యామ్, ఆన్సర్ ఆంఫిబియన్స్ అంటూ కర్ణు కూర్ణ తల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. మూసాపేట నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. ఉదయ, నెక్స్ట్ మనకి ఎల్ఐసి కాలనీ నెల్లూరు ప్రసాద్ గారు మనకు మెసేజ్ పంపించారు. ఉభయచర

ఇవ్వులు అంటూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్ త్రిమూర్తులు గుప్తా గారు మనకి హ్యాపీ టీచర్స్ డే చెప్తూ ఉన్నారు. భాస్కర్ పెడన కంగ్రాచులేషన్స్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ టీచర్స్ డే. నీళ్లలో నేలలో జీవించే జీవులను అంఫిబియన్స్ ఉభయచరాలు అంటారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వీకెండ్ అండ్ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నేను కూడా మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే వరకు మీ అందరికీ చెప్పేస్తూ ఉన్నాను, టాటా బై బై. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్, హ్యాపీ చారిటీ డే కూడా ఈరోజు. అండ్ మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. టాటా బై బై, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. బై గైస్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్టంలో మంచినీటి చెరువులు, సరస్సుల పునరుజ్జీవనానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎంతగానో దోహదం చేస్తోందని, 50 కోట్లతో జిల్లాలో చెరువుల అభివృద్ది పనులు ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేరళంలోని కొల్లం జిల్లాలో ఉన్న ప్రసిద్ద అమృతపురి ఆశ్రమాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయ్యతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ ఆలయంతో పాటు అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్, ఆయుర్వేద కళాశాలల్ని సందర్శించారు. రాష్టంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. 2027-2032 జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఈ నెల 1 నుంచి రాష్టంలో పర్యటించిన కేంద్ర బృందం గత రాత్రి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చక్రధర్ బాబు ఇతర అధికారులతో సమావేశమైంది. జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించేవారు తమ వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ లోకల్ పాసులను ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లకుండానే

రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చు. ఈ నెల 10-11 తేదీల్లో అమరావతి రాష్ట సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047, జిల్లాల వారీ రోడ్మ్యాప్, సంక్షేమం, సూపర్ సిక్స్, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కేరళంలోని త్రిశూర్ జిల్లాలో గత అర్ధరాత్రి హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టిన ఘటనలో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా తమిళనాడులోని దిండిగుల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మధురలో జన్మాష్టమి వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో తొలిసారిగా డ్రోన్ షో నిర్వహించారు. శ్రీకృష్ణుడి జననం, దివ్యలీలలను ఆకాశంలో 500 డ్రోన్లు ఆవిష్కరించాయి. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వివి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

మరి ముందుగా ఈ రోజు స్పెషాలిటీ ఏంటో మనందరికీ తెలుసు. ఈ రోజు టీచర్స్ డే అన్నమాట. ఎస్, గురువుల దినోత్సవం. అండ్ అందరికీ కూడా ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన వాళ్లే కాదు

మనకి జీవిత పాఠాలు నేర్పించిన వాళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావించి, మరి ఈ రోజు అలాంటి వండర్ఫుల్ టీచర్స్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే అండి.

ఇలాంటి టీచర్స్ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంటారు. అండ్ వాళ్ళని చూడంగానే హే వీళ్ళ అచ్చం మన టీచర్స్ లానే ఉన్నారు కదా అని మనం కూడా గుర్తెచ్చుకునేటువంటి కొన్ని మంచి క్యారెక్టర్స్, మెసేజ్ ఉన్నటువంటి కొన్ని సినిమాల గురించి ఈ రోజైతే మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

కడల్ల చెప్పులేసి రతగొట్టు గురు గురు బోలో చిరు ఓణిగురు పట్టే చిరు. ఆయ్ ప్రేమదాసు పోసు పెట్టి రెచ్చిపోనా పూల రంగడల్ల కీలు గుర్రం ఎక్కిపోనా చిరు చిరు క్యాయ గురు స్లోలీ చిరు సంపస్త గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అదిరిపోయే పిల్ల ఫిగరు అరగ దీస్తా.

0: చెమ్మకు చెమ్మ గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే కొడవా
1: ఏం పర్లేదు

0: మార్చి రైటు చేసేది అంటా నువ్వా?
1: ఇంతే కదా అంతే గురు. ఇంకో చీరు చెప్ప గురు.
0: పట్టు చీర కట్టబెట్టి చెంగు పడుతు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు.
1: అంతే చీరు
0: వారే గురు.
1: చల్పి ఆరే చీరు.

ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే టీచర్స్ డే సందర్భంగా మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, క్లాస్ రూమ్ లో టీచర్స్ మనకి ఎలా గుర్తుంటారు, స్క్రీన్ మీద కూడా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇలా బ్లాక్ బోర్డ్ ముందు అలా టీచర్స్ లాగా కనిపించగానే ఎంతో మందిని ఇంప్రెస్ చేసినటువంటి కొన్ని మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో గురువు అంటే అసలు ఎలా ఉండాలి, సమాజంలో ఆయనకు దక్కేటువంటి గౌరవం ఏంటి అనేది చూపించినటువంటి ఎవర్ గ్లీన్ క్లాసికల్ మూవీ బడిపంతులు అని చెప్పుకోవచ్చు. నటరత్న ఎన్టీఆర్ గారు ఇందులో ఒక నిజాయితీ గల స్కూల్ మాస్టర్ గా అద్భుతంగా నటించారు. జీవితాంతం ఎంతో మంది పిల్లలను గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఒక మాస్టర్ గా, అలాగే వృద్ధాప్యంలో సొంత పిల్లల వల్లే ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది కన్నీళ్లు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అనే ఈ పాట ఉంది చూసారా, ఇప్పటికీ కూడా ప్రతి స్కూల్లో మార్ మోగిపోతూనే ఉంటుంది. మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: Now escorting the Honorable Rashtrapati ji towards from the plenary hall of the Vigyan Bhavan, and as the Honorable Rashtrapati ji in her address said that the society which respects teachers is indeed a progressive one, and she congratulated all the winners of the awards. She said that teachers from Ladakh to the Andaman and Nicobar Islands and from Arunachal Pradesh to Gujarat are all playing a pivotal role in furthering education and nurturing our students. She hailed the efforts of the Department of School Education, Higher Education and Skills and Entrepreneurship. She expressed the confidence that India will emerge as a knowledge economy and also the skill capital of the world. They mentioned about the reputation of the teachers of India's ancient Nalanda University, which spread far and wide and attracted students from all over the world. And she said that in the last 12 years, the primary school dropout rate has come down to almost nil.
1: आज के समारोह में हमें एक महत्वपूर्ण संदेश मिलता है. राष्ट्र निर्माण केवल बड़ी परियोजनाओं से नहीं होता, राष्ट्र निर्माण कक्षा में होता है. श्रोताओं, अब समारोह अपने समापन की ओर बढ़ रहा है. आज का ये आयोजन हमें एक बार फिर याद दिलाता है कि शिक्षक केवल भविष्य देश के नागरिक नहीं बनाते, वे भविष्य भारत का निर्माण भी करते हैं. राष्ट्रपति द्रौपदी मुर्मू द्वारा सम्मानित किए गए सभी शिक्षक हमारे लिए प्रेरणा है. उनके विद्यालयों को बधाई, उनके विद्यार्थियों को बधाई, उनके परिवारों को बधाई और भारत के प्रत्येक शिक्षक को हमारा सादर नमन. इसी भावना के साथ विज्ञान भवन नई दिल्ली से राष्ट्रीय शिक्षक पुरस्कार 2026 का यह विशेष प्रसारण संपन्न होता है. इस प्रसारण को आप तक पहुंचाने में तकनीकी सहयोग दिया अशोक कुमार मिश्रा और बाबूलाल मीणा ने. हमारे ओबी इंचार्ज थे वीके तोमर और प्रस्तुतकर्ता प्रमोद कुमार. मैं शोएसआर खान अपने साथी कमेंटेटर कौशिक राय के साथ आपको आकाशवाणी के स्टूडियो वापस लिए चलता हूं. नमस्कार.
2: ఇంతవరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసి జాతినుద్దేశించి చేసిన ప్రసంగ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు.

0: బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపాదడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

0: మందు బోట్లో వస్తున్నట్లు ఆ గావు కేకలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా.
1: బాగుందయ్యో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లివారు. కబుర్లాడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
0: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి అయినా ఏది ఇంకా.

0: పడుతున్నాడు. అమ్మాయిని పిలిపించండి. వధువు వస్తున్నది.
1: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్, నీ ఫీసల సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
1: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది.
0: నీ మొహం ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి

0: సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్ట స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

0: చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై, ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా, మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఆజ్ కే జో ఆప్ టీచర్స్ హై, క్యా అవేర్నెస్, క్యా భయ హై, క్యా మైన్యూట్లీ అబ్జర్వ్ కర్ రహే హై, కోయి కిసీ బచ్చే మే బదలావ్ తో నహీ ఆ రహా. పూరే శిక్షా జగత్ సే యే కహనా చాహతా కి హమే బహుత్ పహలే సే జ్యాదా కితాబో సే బహార్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుసనా పడే, బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినయముకగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్ట స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్టస్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments which include police authorities, women and child development, social welfare education departments and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ, శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను

0: నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్టార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చేలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28కి పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామిని మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈ రోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కదా. సో మరి స్త్రీలు అలాగే పురుషులు ఇద్దరూ సమానమైనటువంటి గౌరవానికి అవకాశానికి అర్హులు. అయితే శారీరకంగా భావోద్వేగ పరంగా ఆలోచన పరంగా ఇద్దరిలో ఉన్నటువంటి కొన్ని సహజమైన తేడాలు స్త్రీలకు బలాన్నిస్తాయన్నమాట. సో అలాంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే అండర్స్టాండింగ్ ఎమోషన్స్, ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కూడా స్త్రీలు ముందుంటారు. మాటల్లో చెప్పకపోయినా ఎదుటివారి ముఖం స్వరం ప్రవర్తనలో మార్పులను గమనించి వారి భావాలను అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం చాలా మంది మహిళల్లో కనిపిస్తుందని చెప్పచ్చు. అందుకే కుటుంబాల్ని కలిపి ఉంచాలన్నా సంబంధాలను సంరక్షించాలన్నా ఇలాంటి ఎన్నో విషయాల్లో మహిళల పాత్ర చాలా ముఖ్యమైంది అని చెప్పచ్చు. అలాగే జీవితంలో ఎదురయ్యేటువంటి కుటుంబ బాధ్యతలను, వ్యక్తిగత సవాళ్లను, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తిరిగి నిలబడేటువంటి మహిళల కథలు మనకు ఎన్నో కనిపిస్తాయి. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే స్త్రీలలో ఓర్పు అలాగే మానసిక ధైర్యం కూడా చాలా ఎక్కువే అని చెప్పచ్చు. నిజమైన శక్తి అంటే శారీరక బలం కాదండి, కష్టాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడమే అసలైనటువంటి బలం, ధైర్యం. అండ్ వీటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ప్రతి మీ అందరి కోసం సీను ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. మనుషులం

మంచి నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడమే మాత్రం కాదండి, అందరి మాటలు వినడం, టీం వర్క్, సమస్యలను అర్థం చేసుకోవడం.

ఇవన్నీ కూడా ఇందులో భాగమే, లీడర్షిప్ లో భాగమే. సో రాజకీయాలు, విద్య, క్రీడలు, ప్రతి రంగంలోనూ మహిళలు గొప్ప నాయకత్వాన్ని చూపిస్తూ తమ సామర్థ్యాన్ని కూడా నిరూపించుకుంటున్నారు. గర్భధారణ, ప్రసవం ఇలాంటి అనుభవాలు మహిళల శరీరాన్ని ప్రత్యేకమైనటువంటి జీవశాస్త్రీయ సామర్థ్యాలను చూపిస్తాయి. కానీ మహిళల యొక్క గొప్పతనాన్ని కేవలం మాతృత్వంతోనే కొలవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో తల్లి అయినా కాకపోయినా ప్రతి మహిళకు తనదైన ప్రతిభ, కళలు, సామర్థ్యాలు ఉంటాయి. ఎన్నో రంగాల్లో అసాధారణ విజయం సాధించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో ఎవరు గొప్ప కాదు అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ, సో వీరిద్దరిలో ఎవరు గొప్ప అనేది కాదండి, ఎవరి ప్రత్యేకతలతో వాళ్లు సమాజానికి అవసరమైన వారే అని తెలుస్తుంది. ఇద్దరి ప్రత్యేక సామర్థ్యాలను గౌరవించినప్పుడే కుటుంబం అనేది బలపడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది వాళ్ళ మన ధీరా ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటైతే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సేస్ Viksit Bharat will only be possible with quality education, confers national awards on 48 school teachers. Prime Minister Narendra Modi urges teachers to go beyond textbooks while shaping lives of students, also calls for less screen time, more sports and outdoor activities for children. Prime Minister to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi this evening. Bihar flood situation remains critical in 14 districts. Relief and rescue operations underway. India delivers 95 tons of relief material to flood-hit Nepal to send more supplies and Bailey bridges. In badminton, Indian men's doubles pair of Satvik Sai

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సమయం చూస్తే 2:35 అయితే అయిపోయింది. అండ్ మరి మనం అయితే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో దాంతో పాటుగా మరి మీ ఆన్సర్స్ ని కూడా దయచేసి జత చేసి పంపించండి, ఓకేనా? సో మరి ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14. ఈ వాట్సాప్ నెంబర్ కి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గాయం.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డేనియల్ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి మా తరపున అంటున్నారు. ష్యూర్ అండి, తప్పకుండా. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు. ఎస్, నేనైతే చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, సో ఆల్రెడీ జరిగిపోయినటువంటి పండుగలు రాఖీ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, సో వీటి విషెస్ కూడా పంపించారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు మెసేజ్. ఓకే. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు నిజామాబాద్ నుండి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. పెడనాల జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు, ఎస్, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేశ్వరి గారు సత్తెనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. సూపర్. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు పందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అలాగే శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి విలేజ్ ఐరాల మండల చిత్రూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ సందడి సందడిలో నిండినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చూసేద్దాం. రామళ్ల కోట నుంచి అబ్దుల్ మన్నార్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే బిజిలి వెంకటేష్ శ్యామల గారు ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటున్నారు, వేటపాలెం రామానగర్ నుంచి పొడ్డు బాలసుబ్రహ్మణ్యం. అలాగే దేవంగ గారు చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ అనంతపూర్ అన్న నుంచి ఇమాంబి బలి భాష అక్తర్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. అలాగే నంద్యాల జిల్లా కలమందలపాడు నుంచి ఖాసీ మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి కాదండి ఆన్సర్ అయితే. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి

క్యాన్సర్ పంపించారు. అలాగే హ్యాపీ టీచర్స్ డే అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల భానుముఖల నుంచి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ గారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు అలాగే భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు అలాగే పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అంటూ పాపిలి రామ్మోహన్ రావు అమృతవల్లి గారు సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? సో ఇదే కదా నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పాము అనమాట. సో మెయిన్ గా పాములు, అలాగే ఆక్టోపస్లు కూడా. సో ఇలా యాక్చువల్గా ఏంటంటే జంతువులు వాటిని అవి తినాలి అని అనుకోవు, కాకపోతే ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు తమను తామే తినడాన్ని ఆటోఫాగి లేదా సెల్ఫ్ కానిబలిజం అంటారనమాట. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే పాముల యొక్క, పాములు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి, సో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగి జీవక్రియ వేగవంతమై వాటికి తీవ్రమైనటువంటి ఆకలి అయితే వేస్తుందట. సో అలాంటి ఆకలిగా ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి అబ్బా ఆకలి వేస్తే బుర్ర పనిచేయట్లేదు అనుకుంటాం కదా. సో అలాగే పాపం అవి కూడా దాన్ని తోక కదలడాన్ని చూసి అదేదో వేరే జంతువు ఎరా అనుకొని పొరపాటున అలా తినేస్తుంది తప్పించి దాంతో అది కావాలని తినడం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్టోపస్. ఆక్టోపస్ కూడా చాలా తెలివైన జీవులు, కాకపోతే ఇవి కూడా ఇలాగే ఇది స్ట్రెస్ కి లోనైనప్పుడు, ఇలా చిన్న చిన్న బోనుల్లో బంధించినప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తాయన్నమాట. అండ్ ఏదైనా చిన్న బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి నీళ్ళలో ఉంటాయి కదా, సో అలా వచ్చినప్పుడు అలాంటి వాటి వల్ల జరిగినటువంటి విసుగు స్ట్రెస్ వాటి వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క టెంటకల్స్ ఉంటాయి కదా, ఆక్టోపస్ కి చేతులు ఉంటాయి కదా, సో వాటిని అదే కొనికి తినేయడం ప్రారంభిస్తుంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, టైంకి భోజనం చేయాలి. టైంకి భోజనం చేయకపోతే ఎంత పెద్ద జంతువైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఆ స్ట్రెస్ కి బలైపోయి మనల్ని మనమే అంటే మనకి హాని చేసుకునేటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టైం టు టైం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది ఖచ్చితంగా టైంకి భోజనం చేయండి ఇదన్నమాట. సో మరి ఈరోజు టీచర్స్ డే కదా, సో టీచర్స్ డే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది టీచర్స్ ని చూసే ఉంటారు, స్కూల్ కాలేజ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో. అయితే టీచర్స్ క్లాస్ రూమ్ లో ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారు అనుకోండి, అసలు ఇది క్లాస్ రూమా లేకపోతే చేపల మార్కెటా అని అంటారు. ఖచ్చితంగా అంటారు ఏ టీచర్ అయినా సరే, లేదంటే క్లాస్ రూమ్ కంటే చేపల మార్కెటే బెటర్ అని అంటారు. సో ఇలాంటి పదాలు అనమాట. సో టీచర్స్ క్లాస్ రూమ్ లో ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి? మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ పంపు చేసేయండి, వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మురారి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఇక వార్తల వివరంగా. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పి.

0: పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఫిర్ ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, మనే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకతా. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే. ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक शिक्षण पहुंचाता है.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు పరికరాల తయారీకి

భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార ఇంధన ధరలతో పాటు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవ 2026 సంసిద్దతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హీ సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్ టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజాంగఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానాలు, నాయకత్వ పటిమపై బెల్జియం ప్రధాని బార్ట్ డే వివర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత స్పూర్తిదాయకమైన తెలివైన నేతల్లో మోదీ అగ్రగామి అని అభివర్ణించిన ఆయన, మోదీతో భేటీ కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్టంలోని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు

రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. హస్తకళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. హస్తకళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీసు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. వికసిత భారత్లో యువత భాగస్వామ్యం కావాలని మైభారత్ పోర్టల్ ఏపీ డైరెక్టర్ కె వెంకట్ ఉజ్వల్ కోరారు. వచ్చే ఏడాది నిర్వహించే జాతీయ యువజనోత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027ను ప్రారంభించిందని తెలిపారు. రాష్టంలో 3 అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నత కల్పించింది. వారాంతం కావడంతో తిరుమలగిరిలో భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితలావర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ శానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

FM 101.3. మరి స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా సరే టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఎంత మందికి స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయో. సో సులోచన గారు కరీంనగర్ నుంచి సైలెన్స్, సో ఈ పదం అనమాట చెప్పారు. ఓకే, అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ అని ఎక్కువగా అంటూ ఉంటారట. అప్పటిన జోగరంజ కాలనీ నుండి అప్పల్ రాజు గారు చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ మా చిన్నప్పుడు చంద్రశేఖర్ రావు అనే టీచర్ ఉండేవారు. ఆయన తరచుగా వాడేటువంటి ఊత పదం థాయ్ బెండకాయ లేవరా అని అనేవాడట. ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, సూపర్ అండి. అలాగే విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి వీపు విమానంలాగే మోగిపోయింది అనేటువంటి డైలాగ్ అంటున్నారు. ఓకే, సూపర్. అండ్ ఇంకా సైలెన్స్ సైలెన్స్ ఇలాగ రెండు సార్లు లేదంటే అండర్స్టాండ్, నౌ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, సో ఈ పదాలు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ కనకారావు గారు పెడ నుంచి సైలెన్స్ అనేటువంటి పదం ఎక్కువ మంది ఏంటి సైలెన్సే ఎంచుకున్నట్టున్నారు. ఓకే, అండ్ ఇంకా నందికొట్కూరు నుంచి సైలెన్స్ అంటారంటున్నారు ఇర్ఫాన్ గారు. ఓకే, అలాగే గాలిరెడ్డి గౌతమ్ సాయి హర్ష గారు పంపించారు కరివేదన నుంచి సైలెన్స్ అనేటువంటి పదం అంటున్నారు. అలాగే నరేష్ మెర్సీ విజయ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఇది స్కూలా లేకపోతే సినిమా హాలా అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా ఎమ్మిగనూరు నుంచి గడిగే శ్రీనివాసులు గారు కూడా సైలెన్సే అంటున్నారు. అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఇంకా నిజమా నిమ్మకాయల ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పు అంటూ ఓకే పంపించారు టెంపోరావు గారు మల్లారం విలేజ్ అండ్ మధిర మండల్ ఖమ్మం డిస్టిక్ నుంచి పంపించారు. ఓకే, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మా తెలుగు మాస్టర్ గారు అప్రాస్యపు వెధవల్లారా సైలెంట్ గా ఉండండి అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా సైలెంట్ గా చదువుకోమని చెప్పేవారు అంటూ నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో ఇలా చెప్పేవారు. అండ్ 50-60 ఇయర్స్ బ్యాక్ అంటున్నారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సూపర్. సో మీరు చూసారా అలా ఇంకా మళ్ళీ చిన్న ఏజ్ కి వెళ్ళిపోయారు అనమాట అలాగా. అండ్ ఏంటి కాకిగోళ పడలేక చస్తున్నాను అంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఓకే సంత అంటారంట. ఓకే, అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి లంచ్ అయిందా అంటూ అలాగే స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అంటున్నారు, సూపర్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమన్ పాండ్ నుంచి సైలెన్స్ అంటున్నారు. సో ఎక్కువ మంది టీచర్స్ వాడేటువంటి పదం సైలెన్స్ అని అర్థమైందనమాట. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మస్తానరావు పెద్దమస్తానరావు గారు

వాళ్ళు కూడా ఇది స్కూలా లేకపోతే బందెల దొడ్డా అని అనేవాళ్ళు అంటున్నారు. అండ్ మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీప్ సైలెన్స్ మాట్లాడద్దు అంటున్నారు. కాసిం ముత్తుజావల్ గారు కూడా నంద్యాల నుంచి. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, ఇది బడా లేకపోతే గుడా ఎందుకట్లా అరుస్తారు అని అంటారు అంటున్నారు. ఓకే. జాపా భూమేశ్వర గారు భూలక్ష్మి గారు వెల్లుల్లో నుంచి, సైలెన్స్ పిల్లలు అని అంటారట. ఓకే, రైజ్ యువర్ హ్యాండ్, బీ క్వైట్, ఈ పదాలు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటున్నారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ ఇదేమన్నా కూరగాయల మార్కెటా అంటారు అంటున్నారు అనంతపురం నుంచి అనురాధ గారు. సో ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. సో మరి చూసేద్దాం, మరి మీ చిన్నప్పుడు అంటే ఇంకా లిజనర్స్ చిన్నప్పుడు వాళ్ళ టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏమై ఉంటాయి అనేది. సో అవి తెలుసుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శివ.

జగడ జగడ జ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. చూసేద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, సో మెసేజ్ చదివేశాను. అలాగే రాజుల నుంచి జయన్న గారు, నోటి మీద వేలు వేసుకుని అలాగే ఉండండి అని అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా సైలెన్స్ డోంట్ టాక్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు. అలాగే నో టాకింగ్, స్టాప్ టాకింగ్, సైలెన్స్ ప్లీజ్ అంటారు అంటున్నారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే భయం ఉందా లేదా లేకపోతే వేషాలు వేస్తున్నావా అని అంటూ ఉంటారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు. అండ్ ఇంకా సో సర్దార్ గారు భానుముక్కల్ నుండి ఓకే పంపించారు ఆన్సర్. ఓకే. వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు సైలెంట్ గా ఉండండి అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రామణకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందు బోర్డు వైపు చూసి నేను చెప్పేది వినండి అని అంటారు అంటున్నారు. సూపర్. అండ్ సూపర్ సాంగ్స్ అంటున్నారు గడ్డ మాంకే గారు బందర్పల్లి నెల్లూరు నుంచి. జాన్సన్ గారు విజయవాడ నుంచి సైలెన్స్ అని అంటున్నారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సైలెన్స్ అంటున్నారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి సైలెన్స్ అంటున్నారు. అలాగే శరత్ గారు వల్లభనేని కానూరు నుంచి విజయవాడ నుంచి సైలెన్స్ అంటున్నారు. అండ్ అలాగే కామ్ గా ఉండండి అంటున్నారు. ఓకే. చిరునవ్వుతో ఇలా చెప్తారంటున్నారు జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట. ఓకే. ఉరవకుండ నుండి ఈశ్వరయ్య గారు సైలెంట్ గా ఉండండి అంటున్నారు. ఓకే. అలాగే శంకర్పల్లి శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి పంపించారు. ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు నిశ్శబ్దంగా ఉండండి స్టూడెంట్స్ అని అంటున్నారు. ఓకే. పెడన జోగానందరావు కాలేజీ నుండి అప్పల్ రాజ్ గారు సో మంచి హుషారైన పాటలు ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి అల్లరి చేయొద్దు, ఎక్కువగా అల్లరి చేయొద్దు అని చెప్పేవారు అంటున్నారు. ఓకే. దస్తగిరి సంధ్య గారు పొద్దుడు కడప నుంచి అరిస్తే తోలు తీస్తా అని అనేవారు మా సార్ అంటున్నారు. ఓకే. భాస్కర్ గారు పెడన్ నుంచి సైలెన్స్ అందరు హోంవర్క్ చేశారా అని అడుగుతారు అంటున్నారు. సూపర్. అలాగే ఇది బడా లేకపోతే సంత అని అంటున్నారు నందికొట్కూరు నుండి భాష గారు. అలాగే ఎమ్మిగనూరు నుండి గడిగే శ్రీనివాసులు గారు గప్ చెప్ నోటి మీద వేలు వేసుకోండి అంటున్నారు. ఓకే. అలాగే ఏమిరా డింబక అని అంటుండేవారు మా లెక్చరర్ అంటున్నారు నాని గారు మిర్యాలగూడ నుంచి. ఓకే. అండ్ ఇంకా కన్ను నుంచి తాతారావు గారు సో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇలాగే గాడిద బుర్ర ఎక్కడుంది, ఇంట్లో కూర్చోండి అని తిట్టేవారు. ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చేవారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ గారు చేబ్రోలు రామకృష్ణయ్య గారు. సో ఓకే. అండ్ అలాగే ఇది క్లాస్ రూమా లేకపోతే కూరగాయల సంతన అనేటువంటి పదాలు యూజ్ చేసేవారు అంటున్నారు. అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి ఓకే దద్దమ్మలారా అని తిట్టేవారు అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా అలాగే తేజేశ్వరి గారు శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కీప్ సైలెన్స్ అని అంటున్నారు. అండ్ అలాగే అనంతనాగ్ త్రివేణి గారు నిఖిల్ మణిదీప ముద్దుటూరు నుంచి రేపు మీ పేరెంట్స్ ని పిలుచుకొని రా అని అనేవారు అంటున్నారు. అండ్ ఇంకా రవివర్మ గారు ఖమ్మం నుంచి ఇదేమైనా చేపల సంత అని అనేవాళ్ళు అంటున్నారు. సో బెటర్ సురేష్ గారు నిర్మల వావెళ్ల నుంచి సో ఇందా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారనమాట. సో మరి ఇంకా వీటితో పాటు ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, మీ అందరికీ మీ స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తాయి అనమాట దెబ్బమ్మడికి. ఏంటో చూసేద్దాం.

టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి, నేను ఒక్కసారి అట్లా తిరిగెత్తితే చాలు వెనకాల వెంటనే నాయిస్ మొదలైపోతుంది అని అంటుంటారు. అలాగే ముందుగా దృష్టి ఎక్కడికి వెళుతుంది అంటే లాస్ట్ బెంచ్, సో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంటారు. అలాగే సో దీంతో పాటు ఇంకా ఏమంటారంటే, అందరూ ఒకవేళ నవ్వుతున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఎవరైనా స్టూడెంట్స్ నవ్వుతుంటే ఏంటి నవ్వుతున్నారు, ఆ జోక్ ఏంటో చెప్తే మేమందరం కూడా నవ్వుతాం కదా అని అడుగుతారు. కానీ నిజంగా మనం జోక్ చెప్పామనుకోండి నెక్స్ట్ మినిటే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని కూడా చెప్పేస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఇంకా వీటితో పాటు హోంవర్క్ బుక్ ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయాను మేడం అని చెప్పారనుకోండి, అన్నం తినడం మర్చిపోయావా అని కూడా క్వశ్చన్స్ అడిగేవారు. అలాగే రేపు మీ పేరెంట్స్ని తీసుకురండి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పగానే ఇక అంతే సంగతులు, మన గుండెలో రైళ్లు పరిగెత్తేలా కదండి. అండ్ ఇంకా వీటితో పాటు ఒకవేళ క్లాసు వినడం నచ్చకపోతే వెళ్ళిపోండమ్మా బయటికి వెళ్ళిపోండి అని కూడా చెప్పేవాళ్ళు. కానీ డేర్ చేసి ఎవరైనా అట్లీస్ట్ నిల్చునే వాళ్ళ లేదు. అండ్ దీంతో పాటు నా కెరీర్లో మీ బ్యాచే వర్స్ట్ బ్యాచ్ అని చెప్పేవాళ్ళు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇదే డైలాగు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ కి చెప్తారని తర్వాత తెలుస్తుందనమాట. అండ్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అయిపోయింది టైం అయిపోయింది లాస్ట్ 2 మినిట్స్ అని కూడా చెప్తూ ఉండేవారు. సో ఇవన్నీ కూడా టీచర్స్ ని కించపరచాలని మాత్రం అస్సలు కాదండి, మరొక్కసారి మన చిన్నప్పటి విషయాలన్నీ అలా గుర్తు తెచ్చుకునేటువంటి చిన్న ప్రయత్నం అనమాట. సో వివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి హాయ్ హలో అంటూ సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఆచార్య గారు ట్రైలర్ ముండ్ల తిన్న నుంచి పంపించారనమాట, సైలెంట్ గా ఉండండి అటెండెన్స్ వేస్తున్నాను అని అనేవారు అంటున్నారు. సో ఇదనమాట సంగతి. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం బాగా వినేటువంటి పదం అంటే ఇప్పుడు పిల్లల్ని జెన్జీ జెన్జీ అంటున్నారు కదా, అసలు ఈ జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్? సో మరి మీకు తెలుసా? తెలిస్తే కనుక వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్లను జెన్జీ అని అంటారు. మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఆన్సర్ అయితే వింటూ మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

ఎస్, మరి మన సందడి సందడిలో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి జెన్ జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ ని అంటారు అని అడిగాను. అండ్ నరేష్, మెస్సీ, విజయ్ అండ్ ఫ్యామిలీ మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శ్రీనివాసరావు గారు మదిర నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విశ్వనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజుల నుంచి జయన్ నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు శ్రీ చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జేఎం భాష గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అలాగే గౌతమ్ సాయి గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్.

0: అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పంపించినటువంటి అనూష గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మీరు అలా చెప్తూ ఉంటే నిజంగానే నేను స్కూల్ కాలేజ్కి వెళ్ళొచ్చేసాను అంటున్నారు. సో ఓకే. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నేతాజీ కుమార్ గారు సత్యవేదు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. పడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు వివిధ భారతి కార్యక్రమాలు వింటూ చాలా చాలా బాగున్నాం అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కన్నయ్య గారు మామిడిగుంట్ల విలేజ్ ఐరాల నుండి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర భూలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కాదండి నాగేశ్వర ఆచారి గారు పంపించారు, బట్ ఆన్సర్ అయితే అది కాదు, నేను రివీల్ చేస్తాను, నో ప్రాబ్లం. అండ్ అలాగే సామర్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించారు అంటున్నారు. ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే నందికొట్కో నుండి రఫీ గారు ఓకే రైట్ ఆన్సర్. అలాగే గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, ఆన్సర్ అయితే కాదండి. అలాగే దోర్నాల బాలాజీ గారు మనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి రమేష్ గారు టైలర్ రమేష్ గారు. అలాగే మెకానిక్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు సో క్వశ్చన్స్ బాగున్నాయి అంటున్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు బిట్రా నిర్మల సురేష్ వావిళ్ల నుంచి. అలాగే ప్రదీప్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ ఇంకా రాజేష్ అంబిక ప్రేమ్ సాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అక్తర్ బలీ భాషా ఇమాంబి పంపించారు ఆన్సర్ ఓకే అండి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో జెన్జీ అంటే 1997 నుంచి 2012 వరకు, సో ఈ టైంలో పుట్టిన వాళ్ళని జెన్జీ అని పిలుస్తారనమాట. సో రేవతి రాజశేఖర్ వేదయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి ఈ రోజు మన సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో మరి జెన్జీ అంటే అర్థమైపోయింది కదా. మరి 1981 నుంచి 1996 ఈ కాలం మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళని ఏమంటారు మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1981 నుంచి 1996 సో ఈ మధ్య పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఎవరు పంపించారంటే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వజ్ఞగారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాసరావు గారు మల్లారం నుంచి రైట్ ఆన్సర్, మధిర నుంచి, మూసాపేట నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు కాదండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, జయం భాష అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెట నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్న గారు, అలాగే నేతాజీ గారు తిరుపతి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుండి మసాన్ గారు అనంతపురం నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి, కనకారావు గారు పెడ నుంచి, అప్పలరాజు గారు పెడ నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష్య గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అండ్ ఇంకా సంగ పుల్లయ్య గారు, నాగరాజకుమార్ నాగరాజు గారు, రవికుమార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, పెడన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగం గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే అనంతపురం నుంచి ఇమాంబి అండ్ వలీ భాషా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే జీ సంగవరం నుంచి నజీర్ నూర్జహాన్ గారు, అండ్ దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం విజయ సారీ హైదరాబాద్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మధు ప్రసాద్ గారు తలంపాడు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోక్షిత్ రెడ్డి అనంతపురం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే నందికొట్కూ నుంచి భాష గారు, అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి, అండ్ ఇంకా మార్కాపురం నుంచి దోర్నాల నుండి నీల మేనక్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, అండ్ రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి, జాపా భూమేశ్వరరావు గారు వెల్లల నుంచి, అలాగే పంపించారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి అప్పలరాజ్ గారు. అండ్ ఇంకా టీచర్స్ చాలా ఎక్కువ తొడపాసం పెట్టేవాళ్ళు అంటున్నారు గుర్తు చేసినందుకు, చిన్నతనం క్లాసెస్ ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేష్ మెర్సీ విజయ ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి, షో చాలా బాగుంది అండి అంటున్నారు. అలాగే మోహన్ బాబు గారు ముండ్రాయి గ్రామం నుంచి పంపించారు. ఓకే. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి 1981 నుంచి 1996 ఈ మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్లను జనరేషన్ వై, జెన్ వై అని కానీ, లేకపోతే మిలీనియల్స్ అని కానీ పిలుస్తారు. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇది వాళ్ళ మన సందడి సందడి. హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అల్లరి పిడుగు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభర్త అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అకాడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఈ రోజు విజయవాడలో విద్యార్థుల నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై, ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, వారి అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా, రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా, మన దృష్టి ఎల్లప్పుడు ఆ పిల్లల సంక్షేమంపైనే ఉండాలని రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ అన్నారు. ఉపాధ్యాయుల సేవల్ని అవార్డులతో కొలవలేమని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని వృద్ధిపరచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ఉద్బోధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు. బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర

వర్మ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 గంటల 4 నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో 1 హీరోయిన్ సాంగ్స్ అయితే మనం అయితే వినబోతున్నాం. అండ్ ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే శ్రీదేవి. సో శ్రీదేవి గారి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. అండ్ సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం రేడియో రాజీ సమత అండ్ మరి మనం అయితున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ హీరోయిన్ సాంగ్స్ అయితే వింటున్నాం మనం. సో మరి మనమైతే వింటున్నాం శ్రీదేవి గారు నటించినటువంటి చక్కటి చిత్రాల్లోంచి అద్భుతమైనటువంటి పాటలు అయితే మనమైతే వినేస్తున్నాం కదా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ సమయం చూసుకుంటే 4 గంటల 49 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. ఎస్, ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనల ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ లో మానసిక ఆరోగ్యంలో పోషకాహారం పాత్ర ఏంటో తెలుసుకుందాము. మరి మీరందరూ కొంచెం రిలాక్స్డ్ గా కూర్చొని కేర్ఫుల్ గా విన్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే కాకుండా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి లైఫ్ లో గొప్పగా ఎదగాలని, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం వారు చేసే పనులు కూడా శతాబ్దాల తరపడి గుర్తుండిపోతాయి. మనం కూడా అలా ఆశపడుతూ ఉంటాం, అలా కావాలని. అయితే ఇలాంటి గొప్ప వ్యక్తులు మానసిక ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీరక ఆరోగ్యం, జ్ఞానంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక అధ్యయనం ప్రకారం సూసైడ్ రేట్ పెరిగిందట. ప్రజల మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని ఈ సైకాలజిస్ట్ అంటున్నారు. అవసరమైన పోషణ అందించి మెదడును చురుగ్గా పెడితే ఇలాంటి వ్యాధులు దగ్గరికి రావనంటారు. న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెంటల్ హెల్త్. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు మన డైట్ లో ఆకుకూరలు చేర్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అంటారు, న్యూట్రిషనిస్ట్ అంటారు. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్, వైటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆకుకూరల్లో విటమిన్ కే కూడా మెండుగా ఉంటుంది. విటమిన్ కే ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. మీరు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ డైట్లో పాలకూర, మెంతికూర, తోటకూర, చుక్కకూర ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. తాజా పండ్లు, బెర్రీస్ తినడం వల్ల మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి. దట్ మీన్స్ దే వర్క్ యాజ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్. పండ్లు తినని వారితో పోలిస్తే పండ్లు తినే వారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని మన రీసెర్చ్ చెప్తుంది. బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఫిష్. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

0: ఈ పోషకాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడులో రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా జ్ఞాపక శక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జైమర్స్ వంటి వ్యాధులు దరికి చేరవు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: మధ్య వయసు దాటుతున్నప్పుడు హిప్పోక్యాంపస్ పరిమాణం తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆ ప్రాంతం శక్తిహీనం కాకుండా పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్న విషయాల్ని జ్ఞాపకం పెట్టుకోగలగడం, ఇతరులను ప్రేమించడం, విజయం సాధించేలా ఉత్సాహంగా ఆలోచించడం వంటి లక్షణాలు కోల్పోకుండా ఉండటానికి, మెదడును ప్రేరేపించడానికి ఫ్యాటీ యాసిడ్స్ దోహదపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాదం, వాల్నట్స్ ఎంతో మేలు చేశాయి. నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి. మరోవైపు బాదం పప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇటీవల కాలంలో మానసిక వ్యాధులు అధికమవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటి నుంచి ఎక్కువ గారాభంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదైనా అనుకుని సంఘటనలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ఏ పదార్థాలు తీసుకోవాలి, అవి తీసుకుంటే మనకు కలిగే ఉపయోగాలు ఏంటో నేను ఆల్రెడీ మీతో చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము కొన్ని ముడి పదార్థాలు లైక్ మిల్లెట్స్ తినడం మంచిది, తాజా పాలు. ఈ మధ్య ఏంటంటే అంతా సింథటిక్ మిల్కే, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగని బఫలోస్ దగ్గర నుంచి తీసుకున్నా గానీ వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. మరి ఎంతవరకు అది అడల్టరేటెడ్ లేకుండా ఉంటుంది అనేది నిజంగా ఇట్స్ క్వశ్చనబుల్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: నెయ్యి, గోధుమలు, వెన్న, బూడిది గుమ్మడికాయ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మనకు తెలిసినాయే కదా. అలాగే చెప్పుకున్నాం మనం ఇవన్నీ తింటే మంచిది అని, కానీ మానేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే కలుషిత ఆహారం, అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇది మనం చెప్పాల్సిన పని లేదు, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. క్యాన్డ్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, స్పెషలీ పీపుల్ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. హాయిగా ఒక ట్రాలీ తోసుకుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్తారు, అవసరం ఉన్నా లేకుండా అన్ని పెట్టుకుంటారు, వస్తారు, ఈజీ అవుతుంది కదా అని ఆ క్యాన్ అంతా ఓపెన్ చేసుకుని ఇంట్లో యూజ్ చేసుకుంటారు. కానీ దాంట్లో హై లెవెల్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆల్కహాల్ అయితే అసలు మంచిది కాదు, ఇది చెప్పాల్సిన పనే కాదు. మనం చెప్పినా చెప్పకుండా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ డేంజరస్ ఫర్ హెల్త్, స్పెషలీ బ్రెయిన్ హెల్త్. కాఫీ, టీస్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు, దీనివల్ల న్యూరో ట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుందట. టుబాకో ప్రొడక్ట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అస్సలు తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడడం కూడా మంచిది కాదు. ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం కూడా మంచిది కాదు. డీప్ ఫ్రీజర్ లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కువ పుల్లగా సార్ ఐటమ్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్. అండ్ దేర్ ఆర్ సమ్ రాంగ్ కాంబినేషన్స్, ఫ్రూట్ తో కొన్ని మీట్స్ తీసుకోవడము ఇలాంటివి కూడా రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదు అని ఒకటి ఉంది, ఎందుకంటే హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ కాంబినేషన్ మంచిది కాదు అంటారు. మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మీకు ఏది మంచిదో లేదో తెలుసుకుని అవే యూజ్ చేయండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ మెంటల్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానండి. మీరేంటంటే దీన్ని ఒక్కసారి మీరు రివిజన్ లాగా చేసుకుంటూ ఉంటే నిజంగా ఇది మీకు మెదడుకు మేత అంటారు కదా, అలా మీ బ్రెయిన్ ని కూడా షార్ప్ గా పెట్టుకుంటుంది. అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, వెన్ ఎవర్ యు ఆర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మీలో అలాగే ఉండిపోతుంది అండ్ ఇట్ ఆల్సో విల్ హెల్ప్ అదర్స్. సో

0: టిల్ నెక్స్ట్ టైం, హ్యావ్ అ గ్రేట్ టైం.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 5:15.

0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువుల తామర
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
9: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
8: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
9: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
10: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
8: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
9: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన

0: సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఇప్పుడు విందాం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కలికెరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం.
4: అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత. మనం చూసుకున్నట్టయితే రైతులు ఎక్కువ దిగుబడులు పొందడానికి రసాయన ఎరువుల్ని ఎక్కువగా వాడుతున్నారు. ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే రైతులకి పెట్టుబడులు ఎక్కువైపోయి వాళ్ళు నష్టపోతున్నారు. అలాగే ఈ రసాయన ఎరువుల వల్ల వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. అలానే వీటిని ఎక్కువ వాడడం వల్ల మనకి భూమిలో ఉండే సూక్ష్మజీవుల సంతతి, అలానే సేంద్రియ కర్బనం, ఈ నిల్వలు తగ్గిపోయి భూమి నిస్సారమైపోతుంది. వాటి ఉత్పాదక శక్తి తగ్గిపోయి భూమి నిస్సారమైపోతుంది. అలాగే మనకి వాతావరణంలో నత్రజని 75% గాలి రూపంలో ఉంటుంది. ఈ రూపంలో మనకి మొక్కలు నత్రజనిని గ్రహించలేవు. అలాగే రైతులు వాడే భాస్వరం కానీ పొటాషియం కానీ ఓన్లీ వాళ్ళు వేసిన దాంట్లో 20-30% వరకు మాత్రమే తీసుకోగలవు. మిగిలినవంతా 70-80% వాటిని మొక్కలు గ్రహించలేవు. కాబట్టి రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలి అంటే వాటికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు కానీ లేదా జీవన ఎరువులు కానీ రైతులు వాడుకోవాలి. కానీ మనకున్న ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే సేంద్రియ ఎరువులు మనకి ఎక్కువగా లభించవు, మనకు తగినంత లభించవు. కాబట్టి జీవన ఎరువులు వైపు రైతులు ఈ మధ్య మొగ్గు చూపుతున్నారు. మనకి జీవన ఎరువులు అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. మొక్కలకు అవసరమైన పోషకాలు నేల నుంచి లేదా వాతావరణం నుంచి గ్రహించి మొక్కలు తీసుకునే రూపంలోకి మార్చి పంటలకు అందించే సామర్థ్యం కలిగిన సూక్ష్మజీవుల మిశ్రమాన్ని జీవన ఎరువులు అని అంటాం. ఈ జీవన ఎరువులు ఏం చేస్తాయంటే వీటిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి ఏం చేస్తాయంటే మొక్కకు అందుబాటులో లేని అందలేని ఈ పోషకాలని అందుబాటులోకి తీసుకొస్తాయి. అందుబాటులోకి తీసుకొచ్చి మొక్కకు అందించడం వల్ల మనకి దిగుబడి కూడా పెరుగుతుంది. మనకి ఈ జీవన ఎరువులు అనేటివి పొడి రూపంలో దొరుకుతాయి, అలాగే ద్రవ రూపంలో కూడా దొరుకుతాయన్నమాట. ఈ సూక్ష్మజీవుల్ని మనము విత్తన శుద్ధి ద్వారా అయినా లేదా పశువుల ఎరువులో, అదే సేంద్రియ ఎరువులో కలిపి లేదా డ్రిప్ ద్వారా కూడా మనము ఈ జీవన ఎరువుల్ని మనము వాడుకోవచ్చు. మనము ఈ జీవన ఎరువులు ఏమంటే ఇవి సహజ సిద్ధమైనవి అన్నమాట. వీటి వల్ల పంటకి ఎటువంటి హాని జరగదు, అలాగే వీటి వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఏమీ జరగదు. ఈ వాడకం వల్ల రసాయన ఎరువుల్ని మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. 25% వరకు మనము ఈ జీవన ఎరువులు వాడటం వలన మనం రసాయన ఎరువులు వాడకాన్ని మనము తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకోవడం వల్ల రైతులకి రసాయన ఎరువుల వల్ల పెరిగే ఖర్చు కూడా తగ్గుతుంది, మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఈ జీవన ఎరువులు వాడడం వల్ల. మనకి ఈ జీవన ఎరువుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు, పొటాష్ని కరిగించే జీవన ఎరువులు, జింక్ సాల్యుబిలైజర్స్, ఇలా రకరకాల జీవన ఎరువులు అనేటివి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు మనకి రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, అసిటోబ్యాక్టర్, ఇవన్నీ కూడా మనకి నత్రజనిని అందించే జీవన ఎరువులు. అందులో ముందుగా రైజోబియం. ఈ రైజోబియం అనే జీవన ఎరువు లెగ్యూమ్ జాతి పంటలు అంటే అపరాలు, అదే మనకు పప్పు జాతికి సంబంధించిన వాటిలో ఇవి నత్రజని ఎరువుగా మనము ఈ రైజోబియంని మనం వాడుకోవచ్చు. మనకు పప్పు జాతి పైరుల్లో మన సైడ్ ముఖ్యమైన పంటలు ఏవి అంటే కంది, పెసర, మినుము, శనగ, అలాగే వేరుశనగ, సోయా చిక్కుడు, ఈ నూనె గింజల్లో కూడా మనము ఈ రైజోబియం కల్చర్ని మనము విత్తనానికి పట్టించి వాడుకోవచ్చు అన్నమాట. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మొక్కల యొక్క వేర్ల పైన బుడిపలు, లేత గులాబీ రంగు బుడిపలు ఏర్పడతాయి. ఈ బుడిపెల్లో మనకి రైజోబియం అనేది ఉంటుంది. ఈ రైజోబియం ఏం చేస్తుంది, గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి అది మొక్కలకు అందజేస్తుంది. సో దీనివల్ల మనకి పంటలకి నత్రజని అనేది అందుతుంది. ఈ రైజోబియం అనేది చాలా రకాలున్నాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే వాళ్ళు ఏ పంట వేస్తారో దాన్ని బట్టి మనము ఈ రైజోబియం కల్చర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మీరు ఏ పంట అయితే పండిస్తారో చెప్తే దానికి అనుగుణంగా రైజోబియం కల్చర్ని అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. రెండవది వచ్చి అజిటోబ్యాక్టర్. ఈ అజిటోబ్యాక్టర్ కూడా నత్రజని అందించే జీవన ఎరువు. ఇది పప్పుజాతి పంటల్లో తప్పించి వేరే ఏ పంటల్లో అయినా మనము దీన్ని వాడుకోవచ్చు. ఇది నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కకు కావలసిన హార్మోన్లు మరియు విటమిన్లు కూడా అందజేస్తుంది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా మనకి సేంద్రియ కర్బనం ఎక్కువ ఉండే భూముల్లో బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ జీవన ఎరువులు ఎక్కువగా మనము ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటల్లో మనకి ఎక్కువగా సిఫారసు చేస్తారు. దీన్ని ఎలా వాడాలంటే మనకి ఎకరానికి 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువులు కానీ కలిపి మనము నాటే సమయంలో 1 ఎకరం పొలంలో దీన్ని వెదజల్లుకోవాలి. ఈ మనం ఇట్లా చల్లే సమయంలో తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చి అజోస్పైరిలం. ఈ అజోస్పైరిలం కూడా మనకి నత్రజనిని అందించే జీవన ఎరువు. ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత బాగా పెరుగుతున్నది. ఇదేమంటే ఈ అజోస్పైరిలం అనేది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్నప్పుడు అది చెట్లు వేరులోకి కూడా చొరబడి అక్కడ కూడా జీవిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులోకి వస్తుంది. ఈ జీవన ఎరువు లెగ్యూమ్ జాతి, ఇందాక చెప్పుకున్నాం కదా, పప్పు జాతి పంటలకు కాకుండా మిగిలిన అన్ని పంటల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా వరి, చెరుకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి మొదలైన వాటిల్లో ఇది బాగా ఉపయోగిస్తారు. ఈ సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే నేలలో కూడా మనము ఈ అజోస్పైరిలంని వాడుకోవచ్చు. ఇది కూడా ఇందాక మనము చెప్పుకున్నట్టే అజిటోబ్యాక్టర్ లాగానే 2 కిలోల అజోస్పైరిలం కల్చర్ 200 కిలోల సేంద్రియ ఎరువులో కలిపి విత్తనం 1 ఎకరంలో చల్లుకోవచ్చు. ఇది విత్తనం దగ్గర పడేలాగా మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం నారుమడి నాటుతాం కదా, నాటే ముందు కూడా 10 మిల్లీలీటర్ల అజోస్పైరిలము 1 లీటర్ నీటిలో కలిపి మనం నాటే ముందు ఈ పైరుని మనం నారుని 10 నిమిషాల పాటు దాంట్లో నానబెట్టి తర్వాత కూడా మనం నాటుకుంటే మంచిది. ఇంకొక నెక్స్ట్ వన్ వచ్చి నీలి ఆకుపచ్చ నాచు. దీన్నే మనము సైనోబ్యాక్టీరియా అని కూడా అంటాము. ఇది వరుపైరుకి ఉపయోగించాల్సిన జీవన ఎరువు. అంతేకాకుండా అన్ని రకాల సేద్య పద్ధతుల్లో కూడా దీన్ని మనము వాడుకోవచ్చు. ఇదేమంటే దీన్ని వాడడం వల్ల మనకి ఎకరానికి 8 నుంచి 12 కిలోల నత్రజని అందుతుంది పైరుకి. ఇదేమంటే వరి నాటిన 1 వారం నుంచి 10 రోజుల్లో మనము ఎకరానికి ఈ 5 కిలోల నాచు పొడిని మనం నీటిపై చల్లుకుంటాము. పొలంలో కనీసం మనము 1 వారం వరకైనా తగినంత నీరు ఉండేలాగా చూసుకోవాలి. ఈ నీలిపచ్చ నాచు వల్ల మనకి నత్రజని బాగా స్థిరీకరించి మనకి పంటకు అందజేస్తుంది. ఇది నత్రజనే కాకుండా దీంతోపాటు ఎంజైమ్స్ కూడా ఇది విడుదల చేస్తుంది. ఇవేమంటే మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి. అలానే మొక్క వేర్లకు కూడా ఆక్సిజన్ బాగా కావాల్సినంత లభ్యమవుతుంది. దీనివల్ల దిగుబడి 10 నుంచి 12% పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నీలిపచ్చ నాచు మనము 3 నుంచి 4 పంటకాలాల వరకు వరుసగా వేసినట్టయితే మనము తర్వాత వేయనవసరం ఉండదు. కాబట్టి ఇది వాడుకోవాలి. ఇంకొక నత్రజని అందించే జీవన ఎరువు అజొల్ల. ఇది ఈ జీవన ఎరువు నీటిపై తేలుతూ వరి పొలంలో పెరిగి ఫెర్న్ జాతికి సంబంధించిన మొక్క ఇది అజొల్ల. ఈ అజొల్ల ఏం చేస్తుందంటే అనబినా అనే సైనోబ్యాక్టీరియాకి ఆశ్రమిచ్చి నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులోకి ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఈ అజొల్ల ద్వారా నత్రజనే కాకుండా సేంద్రియ కర్బనం అలాగే పొటాషియం కూడా వరి పైరుకు అందిస్తుంది. కాబట్టి ఇవన్నీ అందించడం వల్ల ఏమంటే మనకి భూసారం పెరుగుతుంది. ఈ అజొల్లాని జీవన ఎరువుగానే కాకుండా వీటిలో ప్రోటీన్ శాతం బాగా ఉంటుంది. కాబట్టి దీన్ని పశువుల దానాగా కూడా, కోళ్ళకు కానీ మేకలకు కూడా మనము వీటిని మేతగా కూడా వేస్తామన్నమాట. ఇలా వేయడం ఏమంటే ఆ పాల శాతంలో కొవ్వు అనేది మనకి బాగా వస్తుంది. కాబట్టి ఇది జీవన ఎరువుగానే కాకుండా పశువుల మేతగా కూడా మనము ఈ అజొల్ల అనే దాన్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి అసిటోబ్యాక్టర్. ఈ అసిటోబ్యాక్టర్ అనేది ముఖ్యంగా చెరుకు మరియు షుగర్ బీట్ ఈ పంటలకి మాత్రమే మనం నత్రజని అందించే జీవన ఎరువుగా దీన్ని వాడుకుంటాము. ఈ జీవన ఎరువు నేరుగా మొక్క వేళ్లలోనే కాక మొక్క పైభాగాలు కూడా ఉండి ఇది నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తుంది. ఇది కూడా 4 కిలోల జీవన ఎరువుల్ని మనము 2 దఫాలుగా వాడుకోవాలి. ముచ్చలు నాటేటప్పుడు 2 కిలోలు మరియు మోకాలు ఎత్తు పంట అయిన తర్వాత 2 కిలోలు 200 కిలోల జీవన ఎరువుతో కలిపి మనం దీన్ని వాడుకుంటాం. ఇవి మనకు నత్రజనిని అందించే జీవన ఎరువులు. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే యూరియా కొరత ఎక్కువగా ఉంది. రైతులు సప్లై తక్కువ ఉండడం వల్ల రైతులకి యూరియా అందట్లేదు. కాబట్టి రైతులు ఓన్లీ యూరియా మీదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా రకాల జీవన ఎరువులు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని మనం వాడుకున్నట్టయితే యూరియాని తగ్గించి మనం దీన్ని జీవన ఎరువులు వాడుకోవచ్చు. ఎక్కువగా మనము యూరియా లేదని కూడా రైతులు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. సో మనం ఈ వాడడం వల్ల మనకి 25% వరకు మనము రసాయన ఎరువులను కూడా తగ్గించుకొని వాడచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇందాక మనం నత్రజని అందించే జీవన ఎరువులు చూసుకున్నాం. ఇప్పుడు భాస్వరం అందించే జీవన ఎరువులు. ఈ భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు మనకి 2 రకాలు ఉన్నాయి. ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, ఇంకొకటి ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ ఫంగై. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా ఏమంటే ఈ జీవన ఎరువులు ఈ భూమిలో మొక్కలకి లభ్యం కాని రూపంలో ఉంటుంది భాస్వరం. ఈ లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్య రూపంలోకి మారుస్తాయి ఈ జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు ఏమంటే ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా అన్ని రకాల పంటల్లో కూడా మనం వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు బాగా పనిచేస్తుంది. బాగా పని చేయాలంటే ఖచ్చితంగా సేంద్రియ కర్బనం అవసరం. కాబట్టి ఈ జీవన ఎరువులో తప్పనిసరిగా సేంద్రియ ఎరువును మనము వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరం అందించడమే కాకుండా మొక్కలకు కావాల్సిన హార్మోన్స్ కూడా సరఫరా చేస్తుంది. అలాగే మొక్కలకి రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. కాబట్టి దీనివల్ల మనకి పంట దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. ఇంకొకటి వచ్చి ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా. ఇది శీలింద్ర జాతికి చెందిన జీవన ఎరువు. ఇది మొక్క వేర్లు చొచ్చుకుపోలేని భూమి పొరల్లో కూడా ఇది పోయి మనకి మొక్కలకు కావాల్సినటువంటి భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్ కానీ కాపర్, సల్ఫర్, మ్యాంగనీస్, ఇనుము వాటిని కూడా మనకి అందిస్తుంది. ఈ మైకోరైజా వాడిన మొక్కల్లో చూసుకున్నట్టయితే నీటి ఎద్దడిని ఇవి తట్టుకుంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇది భూమిలో నెమటోళ్ళు పెడతా ఉన్నప్పుడు కూడా ఈ శిలీంధ్రం ద్వారా మొక్కల్ని మనము తప్పించవచ్చు నెమటోడ్స్ ప్రాబ్లం ఉన్న వాటిల్లో. నెక్స్ట్ వన్ వచ్చి మనకి పొటాషియం అందించే జీవన ఎరువులు. అందులో ఒకటి వచ్చి మనకి పొటాషియం మొబిలైజర్స్. ఈ జీవన ఎరువులు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంని అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇటీవల కాలంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు పొటాషియం మొబిలైజర్స్ని. వీటిలో ముఖ్యంగా ఫ్రటూరియా ఆర్నేషియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్గా మనకి ఇవ్వబడుతున్నారు. దీంతోపాటు కొన్ని బ్యాసిలస్ జాతులు కలిపి మిశ్రమంగా తయారు చేస్తున్నారు. ఇవి కూడా 2 కిలోల జీవన ఎరువులు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 200 కిలోల పశువుల ఎరువులో కలిపి ఒక ఎకరం భూమిపై మనం చల్లుకోవచ్చు. ఇది ఈ పొటాషియం మొబిలైజర్స్ అనేది ఎక్కువగా నూనె పంటల్లో దీని ప్రభావం బాగా కనిపిస్తుంది. తర్వాత జింక్ సాల్యుబులైజర్. ఈ జీవన ఎరువు ఈ కొన్ని బ్యాసిలస్ స్పీసీస్ను ఉపయోగించి ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ కంపెనీలు దీన్ని బాగా తయారు చేస్తున్నారు. దీని ప్రభావం మనము వరి, మొక్కజొన్న వంటి పంటలపై కొంతవరకు మనము వీటి ప్రభావాన్ని గమనించవచ్చు ఈ పంటల్లో. ఇవి మనకు నత్రజనిని, ఫాస్ఫరస్ని అలాగే పొటాషియంని అందించే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువుల ఎంపిక ఎలా చేసుకోవాలి? మనకి పప్పుజాతి పంటలు అంటే కంది కానీ, పెసర, మినుము, బుడ్డశనగ మరియు వేరుశనగ వీటికైతే మనము రైజోబియం జీవన ఎరువుని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, చిరుధాన్యాలు వీటికైతే అజోస్పైరిలంని వాడుకోవచ్చు. అన్ని రకాల పంటల్లో ముఖ్యంగా భాస్వరం అధికంగా ఉన్న నేలల్లో మనకి ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనుకూలము. అలాగే అన్ని రకాల పంటల్లో ముఖ్యంగా నూనె పంటల్లో దీని ప్రభావం బాగా కనిపిస్తుంది, అదే పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా. అలాగే నల్లరేగడి నేలల పంటల్లో మనకి జింక్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాని మనం వాడుకోవచ్చు. ఈ అన్ని పంటల్లో మోతాదు చూసుకున్నట్టయితే పొడి రూపమైతే ఎకరానికి 2 కిలోలు, అదే ద్రవ రూపమైతే 500 మిల్లీలీటర్లు. అలాగే మనం ఉద్యాన పంటలకు వస్తే అదే మామిడి, చీని, నిమ్మ, దానిమ్మ, అరటి, టొమాటో వీటిల్లో అయితే పొడి రూపమైతే ఎకరానికి 5 కేజీలు, ద్రవ రూపమైతే ఎకరానికి 1 లీటరు. వీటిలో 1 లీటర్ చొప్పున మనము ఈ జీవన ఎరువుల్ని వాడుకోవాలి. ఈ జీవన ఎరువులు మనం కొనేటప్పుడు నాణ్యత అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఇది కొనేటప్పుడు ఖచ్చితంగా మనకి నమ్మకమైన సంస్థల నుంచే మీరు వీటిని కొనుక్కోవాల్సి వస్తుంది. దీనికి గడువు కాలం కూడా ఉంటుంది. ఆ గడువు సమయంలోనే మనం దీన్ని వాడుకోవాలి. పొడి రూపం వాటికైతే, పొడి రూపం జీవన ఎరువులకైతే 6 నెలల గడువు సమయం ఉంటుంది. అదే ద్రవ రూపం వాటికైతే 12 నెలలు ఉంటుంది. ఆ గడువు వరకు మనం వాడుకోవాలి, లేదంటే వాటి నాణ్యత తగ్గిపోతుంది.

0: ఇచ్చి మీకు అందుబాటులోకి అయితే ఉంచుతారు. ఇంకొకటి, ఈ జీవన ఎరువుల వాడడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు. ఈ జీవన ఎరువులు ఇందాక మనం చెప్పుకున్నట్టయితే ఇవి సహజమైనవి, వీటిని వాడడం కూడా చాలా సులభంగా వాడుకోవచ్చు. ఇవి పంటకే కాకుండా భూమికి కానీ పంటకు కానీ మరియు వాతావరణానికి కానీ ఎటువంటి కాలుష్యం కూడా కలుగజేయవు. ఇవి మనకి ఖర్చు తక్కువగానే ఉంటుంది, వీటి వల్ల మనకేమి పెట్టుబడులు కూడా పెరిగిపోవు, తక్కువ ఖర్చుతో మనము మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఈ సూక్ష్మజీవులు జీవన ప్రక్రియలో మనకి విడుదలయ్యే విసర్జనాలు, హార్మోన్లు మరియు ఎంజైమ్లు మారి మొక్క పెరుగుదలకు అవి తోడ్పాటు పడతాయి. ఈ మొక్కకు అందుబాటులో లేని లేక స్థిరీకరించబడిన పోషకాలని అందుబాటులోకి తీసుకొస్తాయి. సేంద్రియ మరియు రసాయన ఎరువుల నుంచి పోషకాలు సక్రమంగా వినియోగించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మనకి జీవన ఎరువులు వాడడం వల్ల 20-30% వరకు దిగుబడులు పెరుగుతాయి. అలాగే 20-25% నత్రజని, భాస్వరం ఎరువుల వాడకాన్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఈ నేల నుంచి సంక్రమించే తెగుళ్లు కూడా కొంతవరకు ఇవి నిరోధిస్తాయి. ఆ భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే వేర్లకు గాలి నీరు కూడా బాగా లభ్యమవుతాయి. అలాగే ఇవి పరోక్షంగా కూడా కొన్ని తెగుళ్ళ నుంచి మొక్కకి రక్షణ కల్పిస్తాయి. ఈ జీవన ఎరువులు వాడకంలో రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఈ జీవన ఎరువుల్ని పురుగు మందులు, రసాయన ఎరువులు మరియు కలుపు మందులతో కలిపి మనము వాడుకోకూడదు. ఈ విత్తన శుద్ధి చేసినప్పుడు ముందుగా మనము కీటకనాశిని ఇన్సెక్టిసైడ్ని పట్టించి, తరువాత మనము శీలింద్రనాశిని ఫంగిసైడ్ని పట్టించాలి. దాని తరువాతనే మనము ఈ జీవన ఎరువుల్ని వాడాలి. ఈ జీవన ఎరువులు, ఈ ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్ పట్టించిన తర్వాత 24 గంటల తర్వాత మనము పట్టించి 3-4 గంటలు నీళ్ళలో ఆరనిచ్చిన తర్వాత మనము వీటిని విత్తుకోవాలి. జీవన ఎరువులు భూమిలో వేసేటప్పుడు తగినంత తేమ ఉండేలాగా మనము చూసుకోవాలి. జీవన ఎరువుల్ని చల్లటి మరియు ఎండ తగలని ప్రదేశాల్లో మనము ఉంచుకోవాలి. ఇవి సమర్థవంతంగా పనిచేయాలి అంటే మంచి నాణ్యత గల జీవన ఎరువులు మాత్రమే మనము వాడుకోవాలి. మనము గడువు తేదీని ప్యాకెట్ల పైన మీకు గడువు తేదీ ఇచ్చింటారు, ఆ గడువు తేదీని గమనించి వాటికి అనుగుణంగానే మీ గడువు తేదీ వరకే మనము ఆ ఎరువుల్ని మనం వాడుకోవాలి. గడువు తేదీ పూర్తయిన తర్వాత మీరు వాడుకున్నా కూడా లాభం ఉండదు. తర్వాత జీవన ఎరువుల్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ నమ్మకమైన ప్రైవేట్ సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మనకి తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇవి అన్ని రకాల జీవన ఎరువులు మనకి అందుబాటులో ఉన్నాయి. కావలసిన వాళ్ళు అక్కడ తిరుపతిలో అక్కడికి వెళ్ళి సంప్రదించినట్టయితే మీరు అక్కడే దాన్ని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.
1: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడొక పాట విందాం. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.

ఇప్పుడు ఒక పాట విందాం. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి ఎంఎం కీరవాణి ఆలపించిన ఈ గీతానికి సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. స్టూడియోలో సమయం 5 గంటల 30 నిమిషాలు దాటి 10 సెకండ్లు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం గురించి వింటారు.
2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండాలి. మరో పోస్టు వివరాలు మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA ఉండుండాలి. మరో పోస్టు వివరాలు కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో BE లేదా BTech లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 CGPA తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా PRLలో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ మూడు పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 CGPA అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే అభ్యర్థులు తమ BE లేదా BTech కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన FAQలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. PWBD రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు UDID పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన PWBD కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 PWBD కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల అన్ని PWBD కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026 ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హత కలిగిన నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తయిన తర్వాత లభించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తులో సరైన ఇమెయిల్ ఐడి ఇవ్వడం తప్పనిసరి. రిటర్న్ టెస్ట్ లేదా సిబిటి, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఇమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు,

0: ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీకు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసీ తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటీ విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ను సంప్రదించండి.
1: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ఈ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 తారీఖు వరకు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలిద్దాం. మన పోటీ పరీక్షల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ముందుగా ఈ వారం జరిగినటువంటి కొన్ని అంశాలు అంతర్జాతీయ జాతీయ అంశాలు మనం పరిశీలిద్దాం. ముందుగా అంతర్జాతీయ సంబంధాలు, తర్వాత భౌగోళిక రాజకీయాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమిటనేది మనం చూద్దాం. ఇరాన్ ఒమన్ మధ్య స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పునఃప్రారంభం ఒప్పందం జరిగింది. దీని గనక మనం లోతుగా విశ్లేషిస్తే గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ అంటే ప్రపంచ ఇంధన సరఫరాలో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అంటే హోర్ముజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైనటువంటి జలసంధి అన్నమాట. ప్రపంచ ముడి చమురు రవాణాలు దాదాపు 20-22% కేవలం ఈ చిన్న సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అంటే జియో పొలిటికల్ ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో నౌకాయానం ప్రమాదంలో పడింది. ఇరాన్ ఇంకా ఒమన్ దేశాలు పరస్పర దౌత్య చర్చల ద్వారా దీన్ని 60 రోజుల పాటు సురక్షిత రవాణా కోసం తెరవడానికి అంగీకరించడం గ్లోబల్ మార్కెట్కి ఊరటనిచ్చింది. అయితే భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే, భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. ఈ సముద్ర మార్గం గనక మూతపడితే చమురు ధరలు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ హెచ్చు మీరుతుంది. ఈ తాత్కాలిక పునఃప్రారంభం భారత ఆర్థిక స్థిరత్వానికి ఇంకా చమురు నిల్వలను సురక్షితం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు మనం మరొక అంశాన్ని పరిశీలిద్దాం. పసిఫిక్ మహాసముద్రంలోని ఒక దేశం తన పేరును అధికారికంగా మార్చుకుంది. అదే నౌరు దేశం. ఇది పసిఫిక్ మహాసముద్రంలో మైక్రోనేషియా పరిధిలో ఉన్నటువంటి ప్రపంచంలోని అతి చిన్న స్వతంత్ర ద్వీప గణతంత్ర దేశం నౌరు తన పేరును రిపబ్లిక్ ఆఫ్ నావోరే అని మార్చుకుంది. రిపబ్లిక్ ఆఫ్ నావోరే. దీనికి సాంస్కృతికంగా ఏ రకంగా ప్రాధాన్యత ఉంది అంటే,

ఈ మార్పు వెనుక కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే లేదండి. నౌరు అనే పేరు వలస రాజ్యాలు అంటే కొలోనియల్ రూల్ కాలంలో అంటే ఆంగ్లేయుల ఉచ్చారణ ప్రకారం స్థిరపడింది. తమ ప్రాచీన దేశీయ గిరిజన సంస్కృతి భాషా మూలాలను పునరుద్ధరించుకోవాలని ఆకాంక్షతోటి వారు ఈ నావోరో అనే స్వదేశీ పదాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించి కోడ్లను మార్చడం అనేది సార్వభౌమత్వ పునరుద్ధరణకు ఒక సంకేతం. ఇప్పుడు మనం నేషనల్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటే జాతీయ పాలన చట్టాలు రాజ్యాంగం గురించి మనం చూద్దాం. కేరళ రాష్ట్రం అధికారికంగా కేరళం అనే పేరుతో రూపాంతరం చెందింది. దీనికి రాజ్యాంగబద్ధంగా మనం చూస్తే కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఏమిటి అంటే కేరళ శాసనసభ చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదిస్తూ పార్లమెంట్ 2026 ఆగస్టు చివరి వారంలో చట్టాన్ని ఆమోదించింది. ఇక్కడ పోటీ పరీక్షల అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3. ఈ ఆర్టికల్ 3 ఏ రకంగా ప్రాధాన్యత ఉంది అంటే ఈ నిబంధన ప్రకారం భారతదేశంలో ఒక క్రొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం, ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం లేదా ఒక రాష్ట్రం పేరును మార్చే పూర్తి సార్వభౌమ అధికారం కేవలం కేంద్ర పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సంబంధిత రాష్ట్రం కేవలం ప్రతిపాదన మాత్రమే పంపగలదు. మలయాళ భాషలో ఆ ప్రాంతాన్ని కేరళం అని పిలుస్తారు. కాబట్టి తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని అధికారిక రికార్డుల్లో నిలబెట్టుకోవడానికి ఈ చట్ట సవరణ తోడ్పడింది. ఇప్పుడు మనం మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI ఏర్పాటు గురించి చూద్దాం. దీనికి చట్టపరంగా విశ్లేషిస్తే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మీడియేషన్ యాక్ట్ 2023లోని సెక్షన్ 31(1) ప్రకారం న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఈ కౌన్సిల్ను నోటిఫై చేసింది. దీనికి ఆర్థికంగా లేదా సామాజికంగా ఏ రకంగా అవసరం ఉంది అంటే భారతదేశంలోని వివిధ కోర్టుల్లో దాదాపు 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. చిన్నపాటి సివిల్, వాణిజ్య లేదా కుటుంబ వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ ద్వారా కోర్టు వెలుపలే పరిష్కరించుకునే వ్యవస్థను ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఈ కౌన్సిల్ను నియంత్రిస్తుంది. ఇది సామాన్యుడికి తక్కువ ఖర్చుతో వేగంగా న్యాయం అందేలా చేయడంలో మైలురాయిగా నిలుస్తుంది. ఇప్పుడు మనం ఆర్థిక రంగం, మౌలిక వసతులు ఇంకా పర్యావరణ సవాళ్లు అంటే ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ 2 విషయాలు మనం చూద్దాం. భారతదేశం Q1 అంటే మొదటి త్రైమాసిక రియల్ GDP వృద్ధి రేటు ఎంత నమోదైందంటే 7.8% నమోదైంది. దీన్ని మనం ఆర్థికంగా విశ్లేషిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో భారత GDP 7.8% వృద్ధిని సాధించి అంతర్జాతీయ విశ్లేషకులని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే RBI కేవలం 7% మాత్రమే అంచనా వేసింది. ఇక రంగాల వారీగా పరిశీలిస్తే ఈ వృద్ధికి ప్రధాన ఇంజన్లుగా సేవా రంగం అంటే సర్వీసెస్ సెక్టర్ 10%, ఉత్పాదక రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 9.2% నిలిచాయి. అయితే ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే వ్యవసాయ రంగం అగ్రికల్చర్ వృద్ధి రేటు 4.4% నుండి 3.6%కి మందగించడం. దేశంలో ఋతుపవనాల అసమతుల్యత దీనికి కారణం. అయినప్పటికీ పారిశ్రామిక, ఐటీ రంగాలు బలంగా ఉండడం వల్ల గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ సమయంలోనూ భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అయితే ఇక్కడ మనం హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ విస్తరణ వల్ల పర్యావరణానికి ఏ రకమైనటువంటి సంక్షోభం ఉంటుంది అనే విషయం మనం పరిశీలిద్దాం. పర్యావరణ కోణం అంటే ఎన్వైరన్మెంటల్ ఫీడ్బ్యాక్ లూప్ కనుక మనం పరిశీలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో హైదరాబాద్, ముంబై నగరాల్లో భారీ డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ సర్వర్లు నిరంతరం పనిచేయటానికి విపరీతమైనటువంటి విద్యుత్, అలాగే వాటిని చల్లపరచడానికి అంటే కూలింగ్ చేయడానికి లక్షలాది లీటర్ల భూగర్భ జలాలు అవసరమవుతున్నాయి. ఇది పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని పెంచడమే కాకుండా స్థానికంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి అంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్కి కారణమవుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మరి టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు గ్రీన్ ఎనర్జీని వాడటం ఎంత అవసరమో ఈ విశ్లేషణ సూచిస్తుంది. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా జీవ వైవిధ్యం అనేది చూద్దాం. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే అంటే జాతీయ

అంతరిక్ష దినోత్సవం 3వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నాం. దీనికి సాంకేతిక ప్రాధాన్యత ఏమిటంటే, చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద శివశక్తి పాయింట్ మీద అడుగుపెట్టిన చారిత్రాత్మక విజయానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారు. 2026 ఏడాదికి ఏమిటంటే థీమ్ టూ వర్డ్ టువర్డ్స్ వికసిత్ భారత్, ఇన్నోవేటింగ్ కొలాబరేటింగ్ అండ్ అస్పైరింగ్ టు గ్లోబల్ స్పేస్ లీడర్షిప్. ఇక ఈ సంవత్సరమే స్పేస్ స్టార్టప్స్ విప్లవం మొదలైంది. భారతదేశంలో కేవలం ఇస్రో మాత్రమే కాకుండా స్పేస్ సెక్టర్ సంస్కరణల తర్వాత ప్రస్తుతం 440కి పైగా ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్లు, అంటే ఉదాహరణకు స్కైరూట్ ఏరోస్పేస్, రాకెట్లు శాటిలైట్లను తయారు చేస్తున్నాయి. భారతదేశం అంతరిక్ష వాణిజ్యంలో అంటే స్పేస్ ఎకానమీలో గ్లోబల్ లీడర్గా ఎదగడానికి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ ఎంత కీలకమో ఈవెంట్ చాటి చెప్పింది. ఇక జీవ వైవిధ్యం కింద చూస్తే గనక డిప్టురస్ ద్వితీయే అంటే కొత్త జీవజాతి ఆవిష్కరణ జరిగింది. కేరళ తీరంలోని సముద్ర గర్భంలో దాదాపు 600 మీటర్ల లోతున కనుగొనబడినటువంటి ఒక సరికొత్త స్కేట్ చేప జాతి ఇది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలో మొదటి మహిళా డైరెక్టర్గా పనిచేసిన ధృతి బెనర్జీ పేరును దీనికి పెట్టారు. లోతైన సముద్ర జీవుల మీద అంటే డీప్ సీ బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయడం ద్వారా సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి ప్రత్యేకంగా విశ్లేషిద్దాం. అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ ఇంకా ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి మనం చూద్దాం. భవిష్యత్తులో ఐటీ విశ్లేషణ ఏ రకంగా ఉండబోతోంది అనేది కనుక చూస్తే, అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 730.7 కోట్ల పెట్టుబడితో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిది. రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించబోయే క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి తద్వారా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ హబ్గా మార్చడానికి ఇది ఒక వ్యూహాత్మక అడుగు. అదేవిధంగా అభివృద్ధి వ్యూహంలో గనక మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా బ్రిటన్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల మధ్య కుదిరినటువంటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ G2G ఒప్పందం కేవలం నిధుల కోసమే కాదు, లండన్ నగరంలో ఉన్న సుస్థిర పట్టణ ప్రణాళిక అంటే సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ నైపుణ్యాన్ని, అమరావతిలో క్లైమేట్ రెజిలియంట్ అంటే వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణానికి ఉపయోగించనున్నారు. ఇక ఇప్పుడు మనం క్రీడారంగం గురించి మనం పరిశీలిద్దాం. ఈ మధ్యనే జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల ముగింపు సమీక్షను మనం చూద్దాం. గ్లాస్గో అంటే స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగినటువంటి 23వ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా 171 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా భారతదేశం 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. పరిమిత ఈవెంట్లలోనే ఈ అద్భుతమైనటువంటి ప్రదర్శన జరిగింది. ఈసారి గేమ్స్ నుండి షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్లో కొన్ని కేటగిరీలు, రెజ్లింగ్ లాంటి భారత్కు పతకాలు తెచ్చే ప్రధాన ఆటలను తొలగించారు. అయినప్పటికీ బాక్సింగ్ విభాగంలో భారతదేశం అత్యధికంగా 10 పతకాలు అంటే 7 స్వర్ణాలతో సహా సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సింగ్ దేశంగా నిలిచింది. మీరాబాయి చాను వరుసగా 3వసారి స్వర్ణం సాధించి తన స్థిరత్వాన్ని నిరూపించుకున్నారు. మరి శ్రోతలు అవండి, వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్లో ఈ వారం ఈ రోజుకు సంబంధించినటువంటి వివరాలు. మరి శ్రోతలు ప్రతి వారం లాగే మనం 2 రోజులు ఈ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కదా. ఈ వారం నుంచి ఒకరోజు అంటే శనివారం ఈ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ అన్ని విశ్లేషణాత్మకంగా మీకు సమర్పించడం జరుగుతుంది. అయితే ఆదివారం సాయంత్రం 5:30 వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగంలో ఈ వారంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాల అన్నిటి మీద ఒక క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నమాట. మరి శ్రోతలు మీరు ఈ క్విజ్లో అడగబోయే ప్రశ్నలకు మీరు సమాధానాలన్నీ కూడా మా వాట్సాప్ నంబర్ 8772266605 ఈ వాట్సాప్ నంబర్కి మీరు సరైన సమాధానాలు మీ పేరు మీ ఊరు వివరాలతోటి పంపిస్తే సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లని సోమవారం సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో ప్రకటించడం జరుగుతుంది. శ్రోతలు ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ వారానికి ఇక్కడ ముగించి తిరిగి రేపు సాయంత్రం

5:30 వీక్లీ రౌండ్ కరెంట్ అఫైర్స్ 2వ భాగంలో క్విజ్ కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. బాయ్.

0: మీరింతవరకు వీక్లీ రౌండ్అఫ్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీయం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 వినవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6 గంటలకు కావస్తోంది. ఈరోజు రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ద్వారా ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం గురించిన వివరాలు. తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులు, అరటి తోట యాజమాన్యం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత రాణిగారి ప్రసంగం. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంటులో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 అలాగే 9:15 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంటులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యభగవాను కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తిముక్తావళి వ్యాఖ్యత శ్రీటి భీమరెడ్డి. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ తోట గౌతమీప్రియ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి. 7:45 ఉదయరాగం. చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రుంపిచెర్ల మండలం ఫజులుపేట మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వినవచ్చు. 9:00 చిత్రకుసుమాలు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 12:10 12:40 1:30 ఇంకా 3:10 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు, అలాగే 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం.

అనంతరం వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీయం సుధాకర్ మోహన్. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. ఇక ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు 6:20. ఆ తర్వాత 6:30 తరిగొండ గీతరవళి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పసుపు పంటల్లో పోషక లోపాలు, కీటక మరియు తెగుళ్ల యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రఘువీర్ గారి ప్రసంగం వింటారు. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. ఇక రేపు రాత్రి 10:00 రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి శ్రోతలు ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penge Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: Less premium, more bonus. Most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ది గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా.
3: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 లోపు మరో 3 డిఎస్సీ నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
5: ఎట్లయితే మొదటి డిఎస్సీ పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
6: 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది.

0: పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ రోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ, రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్దిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్దిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండే వాళ్ళం వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
0: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్దతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సివిఎస్ఓ మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందన్నారు.

భావి తరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

0: स्वीये सन्देशे श्रीमोदी अलिखत् यत् अयम् आलेखः अध्यापनकर्म मानवतायाः नवनिर्माणस्य स्वतन्त्रचिन्तनस्य जिज्ञासाभावस्य च प्रवर्धनार्थं पवित्रकार्यत्वेन सविस्तरं प्रस्तौति। सः न्यरूपयत् यत् राष्ट्रपतिः छात्रान् उत्तमं मानवरूपेण निर्मातुं शिक्षकाणां समाह्वानं कृतवती। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य सायं नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य शताब्दी समारोहं सोत्साहं भागं भजिष्यति। अत्रावसरे श्रीमोदी सभामपि सम्बोधयिष्यति। दिल्ली विश्वविद्यालयस्य शीर्षघटकरूपेण प्रतिष्ठितः श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्येतत् भारतस्य उच्चशिक्षासंस्थानेषु अग्रगण्यः मन्यते। विदेशमन्त्रालयः अवदत् यत् नेपालदेशस्य जलाप्लावितात् त्रिशूली आपणक्षेत्रात् पञ्चवर्षीय बालकेन सह इतोऽपि त्रयः भारतीयाः नागरिकाः रक्षिताः, येन रक्षितानां भारतीयानां संख्या 179 अभवत्। एमईए प्रवक्ता रणधीर जायसवालः ह्यः अवदत् यत् 75 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः सन्ति। प्रवक्ता अवदत् यत् गतमासस्य 26 दिनांके नेपालदेशे विनाशकारी आकस्मिक जलाप्लावनात् आरभ्य भारतेन नेपालदेशाय प्रायः 95 टन्मिता सहायता सामग्री प्रेषिता। विदेशमन्त्रालयस्य प्रवक्ता अवदत् यत् नेपालस्य सर्वकारस्य आवश्यकतानुसारं भारतं नेपालाय निरन्तरं साहाय्यं प्रदास्यति। भारतस्य मुख्यन्यायाधीशः सूर्यकान्तः अद्य स्वस्थमतभिन्नतायाः विचारविमर्शस्य च संस्कृतेः महत्वम् अधोरेखितवान्। नवदिल्ल्याम् आयोक्ष्यमाणस्य ब्रिक्स मुख्यन्यायाधीशानां मञ्चस्य अंशत्वेन भारतस्य मुख्यन्यायाधीशेन अद्य ब्रिक्स सदस्यराष्ट्राणां सहभागीराष्ट्राणां च प्रतिनिधिमण्डलं सम्बोधितम्। समयोचितं पूर्वानुमेयं च न्यायदानम् आवश्यकमिति सः अस्मिन् विषये बलं प्रदत्तवान्। सः स्मरणम् अकरोत् यत् कथं नालन्दा विश्वविद्यालयः अत्यन्तं प्रख्यातं शैक्षणिककेन्द्रमासीत्, यत्र समग्रविश्वस्य छात्राः संशोधकाः च विना कस्यापि भेदभावेन बाधया वा प्रवेशिताः आसन्। महिलानाम् एशिया चषक 20-20 प्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिम रोमाञ्चकद्वन्द्वे अद्य रात्रौ दुबई नगरे चिरप्रतिद्वन्द्विना पाकिस्तानेन सह भारतं योत्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6:10 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. ముందుగా అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం గురించిన వివరాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం అనగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా జరుపుకుంటారు. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, మానవతా సంక్షోభాలను ఎదుర్కొనడానికి మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కోల్కతాలోని నిరుపేదలు, అనాథలు ఇంకా రోగుల కోసం తన జీవితాన్ని దారపోసిన ప్రసిద్ధ మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరిసా వర్ధంతి జ్ఞాపకార్థకంగా ఈ తేదీని ఎంచుకున్నారు. హంగేరీ దేశపౌరుల చోరతో ప్రారంభమైన ఈ ప్రాతిపదికను పరిశీలించి 2012 ఐక్యరాజ్యసమితి అధికారికంగా సెప్టెంబర్ 5ను అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ధనిక పేద వ్యత్యాసాలను తగ్గించడంలో దాతృత్వం అనగా చారిటీ వహించే పాత్రపై అవగాహన పెంచడం, ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను స్వచ్ఛంద సేవ ద్వారా ఆదుకోవడం. మీరింతవరకు అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం గురించిన వివరాలు కొన్ని విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము, వేదాలలో సారము, శాస్త్రాలలో పరమార్థము.

0: నమ్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: అన్నమయ్య మధుర కవితాగానం.
1: ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు తృక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆడపాట, రాగలయాత్మకమైన ఆ సుందర కళాజగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామకుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు. ఆ మధుర కవితలు వాగ్దేవి దరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు, అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు. కొండలరాయని కొలువుకు సాగే భక్తజన బృందాలు, వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడి. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది
2: గోవిందా గోవిందా.

0: మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्षों पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత

0: అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్బంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్టపతి స్మరించుకున్నారు.
1: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్దరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోధామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్

0: ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్షేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్దురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాల వల్ల లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డీఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కిసాన్ వాణి

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్.

0: కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు.
2: రైతు సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలండి. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 100,000 హెక్టార్లకు పైనే సాగు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో సాగు చేస్తున్న కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూరు, కడప, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా ఈ అరటిని విస్తారంగా సాగు చేయటం వల్ల మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అయితే కరువు మరియు అధిక ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులకు ఈ అరటి పంట అనేది అస్సలు తట్టుకోలేదు. అరటిలో మనకి మంచి దిగుబడులు రావాలంటే ఉష్ణోగ్రత అనేది 15-35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండాలి. అదేవిధంగా నేలలో తగినంత తేమ ఉండాలి. నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అన్నీ సమగ్రంగా చేసుకున్నప్పుడు మాత్రమే అరటి నుంచి మనం మంచి దిగుబడులు అనేది పొందవచ్చు. అయితే మొక్క నాటిన తర్వాత నుంచి కూడా ప్రతి దశలోనూ తగిన వాతావరణ పరిస్థితులు అనేది ఉండటం అనేది అరటికి తప్పనిసరి. మొక్క నాటిన తర్వాత అంటే 1-2 నెలల్లో గనక వాతావరణం సరిగ్గా లేకపోతే గనక మనకి ఎక్కువగా మొక్కలు చనిపోవటం అనేది జరగచ్చు. అదేవిధంగా వేగంగా మొక్క పెరిగే దశ అంటే 4-5 నెలల వయసులో కనుక వాతావరణంలో మార్పులు ఉంటే గనక మనకి మొక్క అనేది సరిగ్గా పెరగకపోవడం, తద్వారా తర్వాత వచ్చే గెల చిన్నగా రావటం, కాయలు అనేది చిన్నగా ఉండటం జరుగుతుంది. అలాగే గెల బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా కాయలు నిండే దశలో కూడా అంటే 7-9 నెలల వరకు కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనకి తగిన వాతావరణ పరిస్థితులు ఉండటం తప్పనిసరి. లేదంటే గనక మనకి గెల నాణ్యత లేకపోవటం అనేది జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం ఎల్నినో పరిస్థితుల వలన సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం, తీవ్రమైన వేడి గాలులు, ఆ వర్షపాతం కూడా అసమానంగా ఉండటం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అరటి పంటలో పంట దశను బట్టి ప్రతి దశలోనూ వివిధ ప్రణాళికలను పాటించుకోవాలి. ముందుగా ఏంటంటే ఈ దశలో మొక్క నాటుతున్నామనుకోండి, కొత్తగా అరటి పంటను వేసుకునేటప్పుడు ఏంటంటే రకాన్ని ఎంచుకునేటప్పుడే కొంచెం కరువును తట్టుకునేలాగా అంటే తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకునే రకాల్ని మనం ఎంచుకోవాలి. అరటిలో ఏంటంటే కోస్తా జిల్లాల్లో 6-7 అరటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. కర్పూర చక్రకేలి, తెల్ల చక్రకేలి, గ్రాండ్ 9, అమృతపాణి రకమైన మాట్టమన్, రెడ్ బనానా అంటాం ఆ ఎర్ర అరటి, తర్వాత కూర అరటి రకాలైన కొవ్వూరు బొంత, గోదావరి బొంత ఇలాంటి రకాలన్నింటినీ కోస్తా జిల్లాల్లో మనం సాగు చేస్తూ ఉన్నాం. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే గనక అక్కడ ఎక్కువగా గ్రాండ్ 9 రకాన్ని, తర్వాత మిగతా రకాలు వచ్చి సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఇలా 2-3 రకాలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రకాల్లో గనక మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కర్పూర చక్రకేళి రకాన్ని ఎంచుకున్నట్టయితే గనక ఇది కొంతవరకు కరువు పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కరువును కొంచెం సమర్థంగా తట్టుకోవటంతో పాటు అరటిని ఆశించే వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆపిల్ తెగులకి కొంచెం ఎక్కువగా లోనవుతూ ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళు అనేవి ఎప్పుడూ కూడా పిలక ద్వారా వస్తూ ఉంటాయి. పురుగుల ద్వారా కూడా వస్తున్నప్పటికీ కూడా మాక్సిమం పిలక ద్వారానే వస్తాయి. కాబట్టి మనం పిలక ఎంచుకునేటప్పుడే వైరస్ తెగుళ్ళు లేకుండా ఉండే పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కలు ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి అసలు ఏ విధమైన వైరస్ తెగుళ్ళు కానీ దుంపకుళ్ళు తెగుళ్ళు కానీ ఉండవు. కాబట్టి కర్పూర చక్రకేళి రకాన్ని టిష్యూ కల్చర్ మొక్కల్ని కానీ లేదు తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పిలకల్ని మాత్రమే ఎంచుకున్నట్టయితే గనక ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు తెగుళ్ళు లేని మంచి మొక్కల్ని పెంచుకున్నట్టు అవుతుంది. ముందుగానే మనం తెగుళ్ళని తెచ్చుకున్నట్టయితే గనక తర్వాత తర్వాత మొక్కల యాజమాన్యం అనేది మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల్లో ఏంటంటే దుంపకుళ్ళు తెగులు అనేది దాని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా నేలలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేలలో

ఈ దుంపకుళ్ళు అనేది చాలా అడ్డంకుగా ఉంటుంది. తెల్ల చక్కెరకేళి రకం అనేది ఈ దుంపకుళ్ళుని అస్సలు తట్టుకోలేదు. కాబట్టి ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకాన్ని వెళ్ళడానికి కొంచెం రైతులు ఆలోచించుకోవాలి. ముందుగా మన నేలలో గత సంవత్సరాల్లో గనక ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళను గమనించుకున్నట్టయితే ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకానికి వెళ్ళకూడదు. కానీ ముందుగా గత సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా దుంపకుళ్ళు లేదు అన్నప్పుడు వెళ్ళొచ్చు, కానీ తెల్ల చక్కెరకేళి రకము కొంచెం

ముఖ్యంగా గత సంవత్సరాల్లో ఈ దుంపకుళ్ళు లేనప్పుడు తెల్ల చక్రకేళి రకాన్ని నీటి ఆ సదుపాయాన్ని బట్టి నాటుకోవచ్చు. రాయలసీమ ప్రాంతాల్లో అయితే గనక సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఈ రకాలు కరువు పరిస్థితిని కొంతవరకు తట్టుకుంటాయి కాబట్టి ఎక్కువగా గ్రాండైన్ రకాన్ని కాకుండా నెల్లూరు అమృతపాణి సుగంధాల రకాన్ని కొంచెం మనం సాగు చేసుకున్నట్టయితే ఇప్పటి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్ని అవి కొంచెం వరకు తట్టుకుంటాయి. ఇక రకాన్ని ఎంచుకున్న తర్వాత నాటే సమయం చూసుకున్నట్టయితే గనక కోస్తా ప్రాంతాల్లో రైతులు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ టైంలో అరటిని నాటుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబరు తర్వాత అక్టోబర్ నెలల్లో మనం కర్పూర చక్రకేళి రకాన్ని నాటకూడదు, కొంచెం ముందుగానే నాటుకోవాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినప్పుడు ఏంటంటే గెల వేసే దశ వచ్చి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ సమయంలో వచ్చినట్టయితే గనక అప్పుడు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, తర్వాత అప్పుడప్పుడు సుడిగాలుల తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి ఈ సుడిగాలుల వల్ల చోక్ త్రోట్ అని గెల తిరిగిపోయి గెల అనేది సరిగ్గా బయటకు రాకుండా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నాటే సమయంలో కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నేల తయారీ కనుక మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా 2 నుంచి 3 సార్లు 30 సెంటీమీటర్ లోతులో దుక్కి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేలలో గాలి ప్రసరణ అనేది మెరుగుపడి తేమను నిల్వ ఉంచడం, తర్వాత దుంప అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా దుక్కి చేసుకుంటే మంచిది. అదేవిధంగా జనుము, జుయిలుగా, పిల్లి పెసర, అలసంద ఇలాంటి పచ్చిరొట్ట ఎరువులను కూడా పెంచుకుని తర్వాత పూత దశకు రాకముందే కలియదనుకున్నట్టయితే గనక నేలలో సేంద్రియ పదార్థం పెరిగి తేమను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు తట్టుకునేలాగా ఉంటుంది. అదేవిధంగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, బయోచార్, వేపపిండి ఇలాంటివి కూడా వేసుకున్నట్టయితే నేలలో ఏంటంటే ఈ సేంద్రియ కర్బనం పెరిగి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. వీటిని ఏంటంటే హెక్టార్కు 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. ఇలాంటివి వేసుకున్నట్టయితే కనుక మొక్కలు మనకి వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఇక డ్రిప్ పద్ధతిని కంపల్సరీ పాటించాలి. రాయలసీమ జిల్లాల్లో అయితే డ్రిప్ పద్ధతే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కోస్తా జిల్లాల్లో కొంతవరకు నీటిని పారించే పద్ధతి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం డ్రిప్ పద్ధతిని పాటించినట్టయితే కనుక మనకి 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఎరువుల్ని కూడా డ్రిప్లో విచ్చుకోవచ్చు. కాబట్టి తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసారి ఇవ్వటం వల్ల ఎరువుల యాజమాన్యం కూడా పెరిగి సామర్థ్యం పెరిగి మొక్క చక్కగా పోషకాలని గ్రహించుకునేటట్టు అవుతుంది. వీటితో పాటు కలుపు నివారణకు వీడ్ మ్యాట్లు, సేంద్రియ మల్చింగ్ అంటే వరిగడ్డి కానీ, ఏదైనా పంట అవశేషాలు కానీ, మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా మనం మొక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో వేసుకున్నట్టయితే కనుక నేలలో ఉండే తేమని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు సమస్యని తగ్గించుకోవచ్చు. ఇంతే కాకుండా కోకోపీట్, హైడ్రోజెల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. ఇవి తమ బరువు కంటే ఇంచుమించు 400 రెట్లు ఎక్కువ నీటిని గ్రహించి పట్టి ఉంచుతాయి. కాబట్టి మనకి మొక్కల దగ్గర నీటి యొక్క నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విధానాన్ని పాటించినప్పుడు ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను అరటి మొక్కలు తట్టుకోగలుగుతాయి. ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కనుక ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మొక్కకు కావలసిన ఎరువుల్ని అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని కొంచెం డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఏంటంటే తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువ సార్లు ఇవ్వటం వల్ల పోషక సామర్థ్యం అనేది పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఇంచుమించు 30 నుంచి 50% వరకు కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. దీంతోపాటు ఏంటంటే ఈ పరిస్థితుల్లో మొక్క వయసు 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి నెల ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని Formula 4 కానీ, అర్కా బనానా స్పెషల్ కానీ వీటిల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మొక్కలు కొంచెం ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి. అదేవిధంగా కరువు పరిస్థితుల్లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ 13.045 అంటాము, దీనిని 1 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు నాటిన 5వ నెల 7వ నెల ఈ 2 నెలల్లో ఏంటంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని ఒక
కాంపౌండ్. దీన్ని మనం 18 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గనక ఈ కరువు పరిస్థితుల వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల వాడిపోయిన

మొక్కలు కూడా తట్టుకుని బతకగలుగుతాయి. ఇలా ఎరువులు యాజమాన్యం చేసుకోవాలి. దీంతో పాటు మనం ఎప్పుడూ చేసే ఇతర యాజమాన్య పద్ధతులు, ఎప్పుడు కూడా పక్క పిలకల్ని తొలగించడం, ఎండు ఆకలిని ఎప్పటికప్పుడు తీసేసుకుని మనం మొక్కల మధ్యలో గనక మల్చింగ్లా వేసుకుంటే నేలలో తేమ అనేది సంరక్షించబడి పోషక వినియోగం అనేది పెరుగుతుంది. దీంతోపాటు ప్రతి మొక్కకి కూడా 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని, దీనిని వేసుకున్నట్టయితే కనుక ఇది ఇతర హానికారక శిలీంద్రాలని బ్యాక్టీరియాలని నివారించడంతో పాటు వేర్ల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ప్రతి మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ని వేసుకోవచ్చు. తర్వాత గెల బయటికి వచ్చిన తర్వాత గెల తొండం మీద ఎండు ఆకుల్ని కానీ లేదు పాలిథిన్ సంచిని కానీ కప్పడం వల్ల ఏంటంటే తొండంపై వచ్చే మచ్చల్ని నివారించుకోవచ్చు. ఈ మచ్చలకు కూడా మనం ఒకవేళ గమనించినట్లయితే కనుక కార్బన్ డయాక్సైడ్ మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని కొట్టుకున్నట్టయితే కనుక ఈ తొండంపై వచ్చే మచ్చ తెగుళ్ళు మనం నివారించుకోవచ్చు. అయితే వివిధ దశల్లో ఉన్న అరటి మొక్కలకు పురుగులు లేదా తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేసుకోవాలంటే ఇందులో కూడా 2 రకాలుగా అండి. ఒకటి, ఇంకా మొక్క నాటకపోయినట్టయితే కనుక మొక్క నాటే ముందే ఈ ఎల్లినో పరిస్థితుల్లో అరటి మొక్కను నాటేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకలను లేదా టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు దుంపకుళ్ళు తెగులు తీసుకున్నట్టే కనుక మనకి పిలకల ద్వారా ఒకసారి మనం పొలంలోకి వచ్చిందంటే అది 8 సంవత్సరాల వరకు పోదు. అదేవిధంగా పనామ తెగులను చూసుకున్నట్టయితే కనుక ఒకసారి మనం తెచ్చుకుని మన నేలలోకి అది స్థిరపడిందంటే ఇంచుమించు 30 సంవత్సరాల వరకు కూడా మనం అరటి వేయకపోయినా అక్కడే ఉంటుంది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత ఒకవేళ టిష్యూ కల్చర్ మొక్కలు దొరకలేదు, పిలకల్నే తీసుకున్నాము అంటే గనక ముందే ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ పొలంలోకి వెళ్ళి చూసుకుని తెగుళ్ళు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పిలకల్ని తీసుకుని వచ్చిన తర్వాత వాటికి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపిన మందు ద్రావణంలో ఏంటంటే ఈ పిలకల్ని ముంచుకుని 30 నిమిషాల పాటు ముంచుకోవాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత రోజు నాటుకోవాలి. అదేవిధంగా నాటే సమయంలో ప్రతి గోతికి 25 గ్రాములు చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. మనకి అరటిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నులి పురుగులు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే దుంపపుచ్చు పురుగు, తర్వాత కాండం తొలిచే పురుగు, ఈ రెండు కూడా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నులి పురుగుల నివారణకు కానీ ఈ 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు, 3G గుళికలు అంటాము, వీటిని ప్రతి మొక్కకి 25 గ్రాముల చొప్పున అంటే తీసిన ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకున్నట్టయితే నులి పురుగులను కానీ దుంపపుచ్చు వంటి పురుగులను కానీ మనం నివారించుకోవచ్చు. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో కొంచెం నెల్లూరు అమృతపాణి, తర్వాత మాటమన్ అమృతపాణి రకాలను ఎంచుకునేటప్పుడు ఏంటంటే ఎంత లేదనుకున్నా కొంచెమన్నా పనామా తెగులు కింద దుంపల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏంటంటే కొంచెం ఉన్నా కూడా మొక్క తట్టుకోలేకపోవచ్చు. దీని గురించి ఈ మొక్కలకి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 3 నుంచి 6 నెలల వరకు నెలకి ఒకసారి మనం మొక్క మొదల్లో 1 లీటర్ చొప్పున మందు ద్రావణం పోసుకున్నట్టయితే గనక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనామ తెగులు ఉధృతి పెరగకుండా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు నాటే సమయంలో ఇవి చేసుకోవాలి. ఒకవేళ మన పంట ఆల్రెడీ పొలంలో ఉంది, అది 3 నుంచి 9 నెలల మధ్యలో ఉంది అనుకుంటే గనక ఆ మొక్కలకు కూడా ఈ నులి పురుగులు లేదు దుంపపుచ్చు పురుగులు వీటి నియంత్రణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవచ్చు. అయితే నాటేటప్పుడు 25 గ్రాములు వేసుకుంటాం, కానీ ఈ ప్రధాన పొలంలో ఏంటంటే 40 గ్రాముల వరకు కూడా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు పొలంలోనే తెల్లచగరికేళి వేసుకున్నాము, లేదు గ్రాండ్ నైన్ ఉంది, వాటికి దుంపకుళ్ళు లక్షణాలు ఏమన్నా కనిపించినట్టయితే గనక అంటే కింద వరుస ఆకులు ఎల్లోగా అయిపోయి తర్వాత కాండం చీలినట్టయి భూమి దగ్గర అంటే ఎక్కడైతే కాండము వేరు కలుస్తాయో ఆ ప్రాంతంలో కుళ్ళులాగా ఏర్పడి మొక్క పడిపోతుంది, ఇలాంటి లక్షణాలు చూసినట్టయితే గనక అది దుంపకుళ్ళు తెగులుగా తెలుసుకుని ఆ దుంపకుళ్ళు లక్షణాలు కనిపించినప్పుడు ఏంటంటే ప్రతి మొక్కకు 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని అప్పటికప్పుడు నీళ్లలో కలిపి మొక్క కాండం చుట్టూ

0: మొదల దగ్గర కాండం చుట్టూతా పోసుకున్నట్టయితే కనుక కొంచెం ఈ దుంపకుళ్ళుని నివారించుకోవచ్చు. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ని 15 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు వేసుకుని, ఆ తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఒక్కొక్క మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను వేసుకున్నట్టయితే కనుక అప్పటి నుంచి అది దుంపకుళ్ళు తెగుల్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏ తెగులైనా సరే తెగులు ఆశించి చనిపోయిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి కాల్చివేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే తెగులు కలిగించే శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ వీటి యొక్క సంఖ్య నేలలో పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం తక్కువ వర్షపాతము ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతి అనేది అంత ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ మీకు సిగటోక ఆకుమచ్చ తెగులు కింద వరుస 2-3 ఆకుల మీద కనిపించింది అనుకున్నప్పుడు ప్రోపికొనసోల్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి దానికి ఒక 10 మిల్లీలీటర్ మినరల్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ దానికి స్టిక్కర్ అంటే జిగురు మందుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ ప్రోపికొనసోల్ మందును 25 రోజుల తేడాతో 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏమన్నా కనిపించినట్టయితే గనక 10,000 ppm అజాడ్రక్టిన్ మందును 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ పిచికారీకి మధ్యలో 1 నెల రోజులు తేడా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ సర్పిలాకార తెల్లదోమని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు నెల్లూరు అమృతపాణి వంటి రకాల్లో ఎప్పుడైనా పనామా తెగులు కనిపించినట్టయితే గనక ఈ కార్బన్డాజిమ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పోసుకుంటే గనక మనకి ఈ తెగులు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. దీంతోపాటు గజ్జి తెగులు నివారణ కూడా చర్యలు అనేది చేపట్టాలి. ఒకటేంటంటే కర్పూర చక్రకేళి ఇలాంటి రకాల్లో గెల బయటకు వస్తున్న దశలోనే ఈ గజ్జి తెగుల నివారణకి చర్యలు చేపట్టాలి. గెల 45 డిగ్రీలు బయటకు వచ్చిన తర్వాత గెల మొదలు వద్ద అంటే తొండానికి ఇమిడాక్లోప్రిడ్ మందును ఇంజెక్ట్ చేసినట్టయితే గనక ఈ గజ్జి తెగులను మనం నివారించుకోవచ్చు. ఈ ఇమిడాక్లోప్రిడ్ను 1 మిల్లీలీటర్ చొప్పున ఇంజెక్ట్ చేయాలి. అయితే ముందుగా ఈ మందు ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 1/2 లీటర్లో కలిపి 500 మిల్లీలీటర్లు గనక చేసుకుని దీని నుంచి ఒక్కొక్క చెట్టుకి 1 మిల్లీలీటరు ఆ తొండం దగ్గర ఇంజెక్ట్ చేసినట్టయితే గజ్జి తెగుల్ని కలిగించే పురుగుల్ని మనం నివారించుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఇక చివరిగా గెలల నాణ్యత కొరకు మనం ఏం చేయాలంటే గెలలను ఎప్పటికప్పుడు కొంచెం ఎండిన ఆకులతో కానీ లేదు 100 కేజీ పరిమాణం కలిగిన పాలిథిన్ సంచులతో కానీ కప్పడం ద్వారా ఎండ నుంచి వచ్చే తొండం మీద మచ్చలు కానీ లేదా తామర పురుగుల నుంచి వచ్చే ఈ గజ్జి మచ్చలను కానీ నివారించుకుని నాణ్యమైన అరటి గెలలని తెచ్చుకోవచ్చు. ఇలా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దశలోనూ ఒక ప్రణాళిక వేసుకుని వివిధ పద్ధతులను పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు అరటిని నాటుకుని మంచి దిగుబడిని సాధించవచ్చు. నమస్తే అండి.
1: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు, కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి దశలోనూ కలుపు నివారణ అంటే రసాయనాలు వాడకమే అనే ఆలోచన రానున్న రోజుల్లో శుభ పరిణామం కాదు. కాని కలుపు నివారణలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించడం ఎంతో ఉపయోగకరం. రైతులు పూర్తిగా రసాయనాల వాడకానికి అలవాటు పడడం వల్ల వాతావరణ కాలుష్యం, నేల నీటి కాలుష్యం, తద్వారా పంట ఉత్పత్తుల కాలుష్యం పెరిగి ఎన్నో ఆరోగ్య దుష్పరిణామాలని ఎదుర్కొంటున్నాము. కాబట్టి కలుపు మందుల వినియోగం కంటే కలుపు మందులకు ప్రత్యామ్నాయాల వైపు రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించటం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్దిలో భాగస్వాములందరికీ శిక్షణలివ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణహిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు

సో స్టూడెంట్ నెంబర్ వన్ పిల్లలు, అదే అండి మన మెసేజెస్ పంపించిన లిజనర్స్ అందరూ కూడా. మరి ఒకప్పుడు పిల్లలు కాబట్టేగా వాళ్ళ టీచర్స్ ని గుర్తు చేసుకున్నారు. మరి మీ అందరి కోసం డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేశాను ఫ్రమ్ ద ఫిల్మ్ స్టూడెంట్ నెంబర్ వన్. మీరు విన్నారు వివిధ భారతీయ 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ కందా. మనమున్నాం మనసును మనసే కార్యక్రమంలో. సో నేనైతే సెకండ్ క్వశ్చన్ అడిగాను, టీచర్ ఎలా ఉండకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అని. సో ఎస్, మరి చాలా మెసేజెస్ ఉన్నాయి, ఏమాత్రం లేట్ చేయకుండా చదివి వినిపించేస్తాను. నేను చదివింది కాగుణింతం వరకే, ఓకే, కానీ 1975 ఓకే. 5లో మా ఉపాధ్యాయులు కీర్తిశేషులు పత్తిపాటి ప్రభుదాస్ గారు నాకు చదువు రానప్పుడు కొట్టని రోజు లేదు. ఆయన వృద్ధాప్యంలో ఉండగా నా సహాయం కోరారు, అది నేను ఆయనకి సహాయం చేశాను. ఇప్పటికీ వాళ్ళ కుమారులు కనపడితే పలకరిస్తారు, నేను పలకరిస్తాను వాళ్ళ మనవరాలకి, ఓకే, ఇంకా మనవాళ్ళకి కూడా, మీ తాతగారు మా గురువు గారు అని చెప్తాను అంటున్నారు కూనపరెడ్డి రమేష్ బాబు గారు. సో ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా టీచర్స్ కనిపించినప్పుడు వెళ్ళి పలకరించాలి అన్నట్టుగా ఆ బాండింగ్ ఉండాలి. కానీ సీరియస్లీ నాకు గుర్తుంది, చిన్నప్పుడు ఎప్పుడైనా టీచర్స్ బయట కనిపిస్తే అబ్బా వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారేంటి, వీళ్ళకి కనిపించిపోతే బాండ్ అనిపించేది, విచ్ మీన్స్ ఒక హెల్దీ బాండ్ అనేది లేదు అని చెప్పి. సో అదైతే ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఎన్ని జనరేషన్స్ మారినా, బికాజ్ స్టూడెంట్స్ ఇంట్లో కన్నా ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనే. సో అక్కడ వాళ్ళు చూసిందే వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది అండ్ దాన్ని స్ఫూర్తిగానే వాళ్ళ లైఫ్లో గోల్స్, మోరల్స్, ఎథిక్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకుంటారు. సో ఆ బాండ్ అనేది అంత అపురూపంగా ఉంచే బాధ్యత ప్రతి టీచర్ది. అండ్ నిన్న నుండి శోభరాణి రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, నాకు నచ్చిన టీచర్ సరోజిని మేడం, ఆవిడ ముక్కుసూటిగా టైం అంటే టైం అన్నట్టుగా చాలా పద్ధతిగా హుందాగా ప్రవర్తించేవారు. టైం సెన్స్ ఆమె నుంచే నేర్చుకున్నాను, అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఓకే, దట్ సో స్వీట్. బట్ నిజంగానే చాలా మంది టీచర్స్ ఏంటంటే, నువ్వు క్లాస్లోకి వచ్చి విని నీకు అర్థమవుపోయినా పర్లా, బట్ ముందు నా ఎఫర్ట్స్ పెట్టాలంటే టైంకి క్లాస్లో ఉండాలి కదా అంటారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డిసిప్లిన్, ఏ పని చేసినా మాట అంటే మాటే, టైం అంటే టైమే, అలానే ఉండాలి. అండ్ అల్కనంద గారు, మేము చదువుకునే టైంలో 1వ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా మాకందరూ జెన్స్ అండి టీచర్స్. సో చాలా ఉత్తమ టీచర్లు, ఎవరికి కూడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మా టీచర్స్ అందరూ సూపర్. వాళ్లల్లో బాగా కొట్టేవాళ్ళు సోషల్ మాస్టర్ అంటున్నారు బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కనకరావు గారు పెడ నుంచి, కోపంగా గట్టిగా అరవడం, సో టీచర్స్ లో ఈ క్వాలిటీ ఉండకూడదు అని అనుకుంటున్నారు. నిజమే కదా, అరిస్తే మనం వాళ్ళు మన మంచి కోసం అంటున్నారు అన్న ఏజ్ లో మనం ఉండం కదా. సో వాళ్ళ మీద కోపం అనేది మనం కూడా పెంచేసుకుంటాం. అండ్ మేడం, నాకు 9th క్లాస్

టెన్త్ క్లాస్ పీఈటీ టీచర్ వీరభద్రయ్య గారంటే మాకు చాలా కోపం. ఓకే, ఎందుకండి పాపం? ఎందుకు అంటే ఎక్స్ప్లెనేషన్ వినకుండానే ప్రతిదానికి రబ్బర్ బెల్ట్ తో కొట్టేవారు అంట. అమ్మో, తలుచుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది. అసలు టీచర్ అలా ఉండకూడదు అనుకునే వాళ్ళం నేను, మా ఫ్రెండ్స్ అంటున్నారు సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. ఓకే అండి, టీచర్ అంటే పిల్లలకు ఒక దైవంతో సమానం అంటూ ఓకే చాలా మెసేజ్ పెట్టారు. ఎవరు అంటే ఐ థింక్ పాలెం పోలే గారు. ఓకే అండి, సో కోపంతో చేయలేదని పిల్లల్ని విపరీతంగా కొట్టడం అట్లాంటివి ఓకే చేయకూడదు. అండ్ ఇంకా అలానే టీచర్లు తల్లిదండ్రులతో సమానం అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ నడవడి ఉండాలి అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఐ మీన్ లైక్ ఓవరాల్గా మెసేజ్ జస్ట్ ఏంటంటే స్మూత్గా డీల్ చేయాలి, కఠినంగా చెప్పకూడదు అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, టీచర్ అంటే విద్యార్థులకి ప్రేమతో ఉండాలి, మంచి టీచర్ అని చెప్పుకోవాలి అందరూ కూడా. సో విద్యార్థిని దారిలో రప్పించి జ్ఞానోదయం కలిగించే విధంగా ఉండాలి. ఓకే, ఎందుకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే డి బాలాజీ ఫ్రమ్ వంశలిపురం హైదరాబాద్. నాకు బాగా గుర్తుంది మేడం, ఆన్సర్ తప్పు చెప్పినప్పుడల్లా వెత్తంతో ఓకే ఈసిరి కొట్టేవారు. ఆ కోపానికి అవధులు ఉండేవి కాదు. ఈ మాస్టర్ ఎందుకు వస్తాడరా అబ్బా అనిపించేది. చాలా స్ట్రిక్ట్, ఒక క్లాస్లోనే కాదు సాయంత్రం కూడా ఎక్సర్సైజ్ చేయకుంటే పనిష్మెంట్ తీవ్రంగా ఉండేది. ఆ మాస్టర్ పేరు రాజగోపాల్ గారు. ఓకే, తను ఉన్నారో లేదో తెలియదు కానీ తను గుర్తుకొస్తారు. కానీ అలా భయం పెట్టడం వల్ల కూడా కొన్నిటికి మంచిదే, చిన్నతనంలో తెలియదు కదా మేడం అంటున్నారు. ఓకే అండి, దట్స్ సో స్వీట్. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ ఎల్కింద గారు, సుమిత్రమ్మ బాగున్నారా అంటున్నారు. ఎవరు అంటే మన టీచర్ గారు. ఓకే, శ్వేత గారు. సో టీచర్స్ అనేవాళ్ళు పార్షియాలిటీ అనేది అస్సలు ఉండకూడదు. అబ్బా సూపర్ అండి, నేను అదే అనుకుంటాను. ఎందుకంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ని ఎవరైనా లైక్ చేస్తారు, మిగిలిన స్టూడెంట్స్ ని కూడా మన పాసిబిలిటీస్ అన్ని ఉపయోగించి వాళ్ళందరూ కూడా లైన్ లో పడేలా చేయాలి మేడం. వాళ్ళ లోపాలన్నీ తెలుసుకుని వాళ్ళలో మార్పు తెచ్చేదే అసలైన టీచర్ అంటూ వెరీ హ్యాపీ టీచర్స్ డే. సో నేను ఏదైతే అనుకున్నానో అలా మీరు అట్లా రాసి పెట్టారు. అండ్ నిజంగానే కదా, అందరినీ ఒకలా చూడగలగాలి. అండ్ ఎస్, అదే ఉత్తమ టీచర్ యొక్క క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే నున్న నుండి శోభరాణి గారు. సిలబస్ అవ్వకుండా కాలం వెలబుచ్చుతూ పరీక్షల సమయం దగ్గర పెట్టాక ప్రైవేట్ క్లాసులతో సిలబస్ అవ్వగొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఐ మీన్ దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ క్వాలిటీ అని పంపించారు. నిజమే అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే టీచర్ గారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అప్పుడే ఆ థ్రిల్ ఉంటుంది అంటున్నారు హిమంత్ కుమార్ గారు. నిజమే కదా, అంటే ఓపిక ఉండాలి. ఒక్కొక్కసారి పాపం వాళ్ళు కూడా మనుషులే కదా, ఆ సహనం కోల్పోవచ్చు, బట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే తాడేపల్లి నుండి నాగమణి గారు. హాస్టల్ ఉండి స్కూల్కి వెళ్తాను. ఓకే, మా సార్ చాలా మంచి ఆయన, ఆనందరావు మాస్టర్ గారు. ఆయన చూస్తే నాకు మా డాడీ అనిపించేది. ఓకే, ఎందుకో తెలీదు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఏడుపు కూడా వచ్చేసేది అని మెసేజ్ పంపించారు. ఓకే, దట్స్ సో స్వీట్. అండ్ ఇంకా మా సార్ పేరు ఆనందరావు గారు, ఇంకా ఉన్నారు. ఓకే, ఆయన ఇంకా వాళ్ళందరూ బాగుండాలి అని కోరుకుంటున్నారు, ఐ మీన్ లైక్ మంచి ఆరోగ్యంతో అంటూ. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, టీచర్లు కొట్టడం నాకు నచ్చదు మేడం, ఒకటి రెండు సార్లు చెప్పడం మంచిది. ఓకే, సో అలా ఎక్కువసార్లు కొట్టేసి అట్లా చేయొద్దు అంటున్నారు. కర్నూలు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ స్పెషల్ స్టార్ అల్కినంద గారు. మాకు ఇక్కడ కరెంట్ పోవడం వల్ల రేడియో పెట్టి టైం తెలియలేదు, అందుకే ఈరోజు ప్రోగ్రామ్ మిస్ అయ్యాను. అయితే మీరు అడిగిన ప్రశ్నకు నాకు ఐ మీన్ లైక్ అర్థమైపోయింది అని అంటున్నారు. అండ్ నేను చదువుకోలేదు కాబట్టి ఈ ప్రశ్నకు ఎటువంటి జవాబు చెప్పలేను. అయ్యయ్యో, పక్కన వాళ్ళని చూస్తాం కదా, అంటే ఇలా ఉండాలిరా, ఇలా ఉండకూడదు అని చెప్పి. అండ్ మీరు జీవితాన్ని చదివేశారండి, చదువుదే ఉంది తాతారావు గారు. అండ్ ఇంకా అల్కనంద మేడం గారు సందర్భానికి అనుగుణంగా మంచి పాటలు వినిపిస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో పాట కూడా సూపర్ అండి అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ వేటిపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. కోపంగా ఉండకుండా శాంతంగా చెప్తుంటే చాలా బాగుంటుంది, తెలిసి తెలియని చిన్నపిల్లలను ఆప్యాయంగా పలకరిస్తే బాగుంటుంది. మా చిన్నప్పుడు ఆనందరావు మాస్టర్ ఇప్పటికీ నాకు గుర్తుకొస్తారు, చాలా సరదాగా ఉంటారు అంటున్నారు. ఓకే సూపర్. అండ్ ఇంకా ఈరోజు శ్వేతకి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఓకే సూపర్ అండి. అండ్ ఇంకా

ఎన్ అప్పారావు గారు సుబ్బయ్యగూడ నుంచి, టీచర్ బయటకు అనిపిస్తే చెయ్యెత్తి మొక్కేలా ఉండాలి కదా, నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ కనిపిస్తే ఇటు నుంచి వెళ్ళిపోదాన్రా బాబు అని అస్సలు అనిపించకూడదు. అండ్ ఎస్, పార్షియాలిటీ అనేది అస్సలు ఉండకూడదు. అండ్ లైక్ నేను కూడా పర్సనల్ గా చిన్నప్పుడు ఫేస్ చేసింది ఏంటి అంటే, మా స్కూల్లో కొంచెం గవర్నమెంట్ జాబ్స్ అండ్ హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు అనమాట, లైక్ ఐఏఎస్ ఐపీఎస్, సో అలాగా. సో వాళ్ళని ఏంటి అంటే, ఓ పట్టాన ఏం తిట్టేవాళ్ళు కాదు, వాళ్ళు హోంవర్క్ చేయకపోయినా మార్కులు తక్కే వచ్చినా, అరే నో నో నో నో, ఇట్స్ నాట్ లైక్ దాట్, యూ జస్ట్ స్పీక్ టు యువర్ డాడ్, అలా అనమాట, అంత ముద్దు ముద్దుగా చెప్పేవాళ్ళు. సో అప్పుడు నాకు అనిపించేది ఏంటిది ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా అన్నట్టుగా అనిపించేది. అఫ్ కోర్స్ ఐఎమ్ సో సారీ టు సే దిస్, అండ్ అందరు టీచర్స్ అలా ఉంటారు అని కాదు, బట్ కొంతమంది ఎందుకో అలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలా పార్షియాలిటీ అనేది అస్సలు చూపించకండి, బికాజ్ చూడండి నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా బట్ స్టిల్ ఇప్పటికీ నాలో ఆ నెగిటివిటీ అనేది పడిపోయింది, అరే ఇలా ఇలా ఉన్నారేంటి అని చెప్పి. సో స్టూడెంట్స్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాక ఎవరి పిల్లలైనా ఒక్కటే, అందుకే అసలు ఈ యూనిఫామ్ సిస్టమ్ అనేది ఇదంతా కూడా స్టార్ట్ చేశారు. సో దయచేసి ఈ పార్షియాలిటీ అనేది చూపించొద్దు అని చెప్పి నా ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ ఎవరో చెప్పారు మన ఫ్రెండ్స్, వాళ్ళ సార్ పేరు ఆనందరావు గారని, దయచేసి పిడుగురాళ్లలో చదువుకున్నారా అని చెప్పగలరు అంటున్నారు. తాడేపల్లి నుంచి నాగమణి గారు, ఓకే. సో నాగమణి గారు ఏదో ఎక్కడో కనెక్ట్ అయ్యారు ఈ మాటకి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మనసున్న మనసై. సో మనసున్న మనసైలో మీ టీచర్స్ ని గుర్తు చేసుకుంటూ మెసేజెస్ పంపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హార్టీ థ్యాంక్స్ చెప్పేస్తూ ఇది ఈనాటి మనసున్న మనసై ప్రోగ్రామ్. అండ్ వన్స్ అగైన్ వింటున్న లిజినెస్ లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఆ వెరీ వెరీ హ్యాపీ టీచర్స్ డే. సో దిస్ ఈజ్ యువర్ అర్జల్ కింద, అండ్ మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ స్టూడియోలో సమయం 8 గంటలు, అండ్ మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. Stay tuned. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీలో ఉద్యోగులకు వేతన సవరణ సంఘం ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై సీఎం చర్చించారు. అక్టోబర్ 1 నుంచి 2 డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవులు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పరిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీ సగిల్ పేర్కొన్నారు. విశాఖ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ రేపు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తెలిపారు. మాతృమరణాల నివారణకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి హైరిస్క్ గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ఆదేశించారు. మట్టిలాంటి పిల్లలను మాణిక్యాలుగా మార్చి సమాజానికి అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట స్థాయి క్రీడా పోటీలలో అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మొత్తం 9 పతకాలు సాధించారు. ఇందులో 4 బంగారు పతకాలు, 5 రజత పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్లను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జడ్పీల స్థానంలో కొత్తగా 28 జడ్పీలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా జడ్పీలను మంజూరు చేశారు. శిశువు మాతృ మరణాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ కుందా అండ్ మనమనం జ్యువెల్ జ్యువెల్ ప్రోగ్రామ్ లో. సో ఎస్, ఫ్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, అండ్ ఆ ఫ్రెండ్ తో పాటు టీచర్స్ కూడా మారారు అండ్ మారకూడదు కూడా. సో ఈ రోజుల్లో అంటే లైక్ దీస్ డేస్ మా పిల్లల్ని ఏమనద్దు, మా పిల్లల్ని మేమే ఏమనం, మీరేంటంటున్నారు అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అట్లాంటిది ఏం లేదు. పేరెంట్స్ అయినా అంటే లైక్ మనకి మన పెద్దలే చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. అంటే గురువులకి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చారు. సో తల్లిదండ్రులైనా టీచర్స్ అయినా మంచి మార్గంలో పెట్టడానికి ఒక్కొక్కసారి అరవాలి.

శిక్షించాలి కూడా. ఏమాత్రం తప్పు లేదు, బట్ అది అర్థం చేసుకునే పిల్లలైతేనే. వాళ్ళు ఎంత చేసినా మారరు అన్నప్పుడు పాపం చేసి ఇంత ఆలోచించే ఆ ఉపాధ్యాయులకే ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది చెప్పాలి. సో యస్ ఫ్రెండ్స్, మరి మనమైతే ఎంటర్పోయాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ లోకి. సో డ్యూయట్ డ్యూయట్ లో వండర్ఫుల్ డ్యూయట్స్ అంటే, డ్యూయట్ అనగానే హీరో హీరోయిన్ మాత్రం పాడుకున్నదే కాదు, ఎవరు ఇద్దరు పాడినా దట్ ఈస్ కాల్డ్ డ్యూయట్. మరి అలాంటి డ్యూయట్స్ తో నేనైతే సిద్ధంగా ఉన్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ కింద మనం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ లో అండ్ ఎస్ లవ్లీ ట్రాక్స్ అన్ని కూడా విన్నారు అండ్ ఎస్ డ్యూయట్స్ అంటే కేవలం హీరో హీరోయిన్ కాదు ఏ ఇద్దరు పాడుకున్నారు డ్యూయటే అండి. మరి అలా గుంటూరు కారం ఫిలిం నుంచి మంచి స్పెషల్ సాంగ్ అని అనాలి, అంటే ఈ ఐటమ్ సాంగ్స్ అన్న పదం పక్కన పెట్టేస్తే ఒక స్పెషల్ సాంగ్ అని అనొచ్చేమో, మరి అలాంటి ఇంకొక స్పెషల్ సాంగ్ మీ అందరి కోసం స్పెషల్లీ ఫ్రమ్ ద ఫిలిం టెకాయిట్. సో మీకోసం అయితే వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

0: సమయం 8:30. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్టాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్టపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్టపతి పేర్కొంటూ
2: ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్షం పేలే 4.5% తా అబ్ ఏ డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే. దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా, విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో హీ ఉపలబ్ధ హోతా హే.
1: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
3: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయే రఖనే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
1: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో

0: పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమాపేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్బంగా మరింత పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతావనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్దమవుతోందని పేర్కొన్నారు. స్వచ్చభారత సాధనలో పౌరులందరూ స్వచ్చందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనల్స్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఇండియా టుడే ఇస్ సెల్ఫ్ అష్యూర్డ్ అండ్ క్వైట్ అన్అపాలజెటిక్ అబౌట్ ఇట్. వీఆర్ రీడింగ్ అవర్ ఇన్స్క్రిప్షన్స్ అగైన్, గోయింగ్ బ్యాక్ టు అవర్ మ్యాథమెటిక్స్, టెలింగ్ దీస్ స్టోరీస్ విత్ రియల్ ప్లెషర్ యాజ్ వెల్ యాజ్ రియల్ ప్రిసిషన్. దిస్ ఐ థింక్ ఇస్ వాట్ డీకాలనైజేషన్ ఆట్ టు మీన్. హ్యావ్ ద ఫైనల్ వర్డ్ అండ్ టుగెదర్ లెట్ అస్ క్యారీ ఇండియా ఫార్వర్డ్ ఇన్ టు దిస్ గోల్డెన్ ఇరా ఆఫ్ ఇంటెలెక్చువల్ స్వరాజ్.
0: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమాపేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్టాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి

డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్ లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ తత్వవేత్త ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణతితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్టాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: సో ఎస్, 9 o'clock అయితే ట్యూన్ చేసి మధుర స్వరాలు ఇందరు గాని రైట్ నో అయితే మనం ఉన్నాము డ్యూయెట్ ప్రోగ్రామ్ లో.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ రాజల్ కింద. అండ్ ఎస్, మనం విన్నాము జివెట్ జివెట్ ప్రోగ్రామ్ లో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే లవ్ స్టోరీ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రక్ అందరి కోసం స్ట్రీట్ చేయండి.

ఇలా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉంటే లైఫ్ లో ఇంకేం కావాలి చెప్పండి. బట్ ప్రేమ పెళ్లి అర్థాలే మారిపోతున్నాయి ఈ జనరేషన్ లో. విష్ ఈ అవసరాలు బట్టి ఆర్ స్టేటస్ బట్టి ఆ ప్రేమ లేకుండా నిస్వార్థంగా ఆ అన్కండిషనల్ లవ్ అందరికీ దొరకాలి అని కోరుకుంటూ మరి ఎలాంటి ప్రేమ అనుకుంటున్నారా? సో ఎస్, శ్యామ్ సింగరాయ్లో మరి శ్యామ్ అండ్ ఇంకా అలానే మన రోజ్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమ అందరికీ అన్ని బంధాల్లో దొరికితే ఎంత బాగుంటుందో కదా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఎన్నో వండర్ఫుల్ డ్యూయట్స్ విన్నాం. మరి సిరివెన్నెల గారు ఆఖరిగా రచించిన ఈ పాటతో ఈనాటి డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్కి టెటబెబే చెబుద్దాం. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మీకోసం అయితే వినిపించేస్తున్నాను శ్యామ్ సింగరాయ్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: is flowing above the highest flood level. In Saran district, a 20-meter stretch of an embankment near Trilokchak along the Mahi River has been damaged. According to the Disaster Management Department, around 10 lakh people in 201 panchayats across 50 blocks in 11 districts have been affected by the floods. Meanwhile, 50 medical camps, 19 boat ambulances, 900 boats and 36 veterinary camps are being operated in the affected areas to ensure access to healthcare and safe transportation.
1: In badminton, India's Sattvik Sairaj, Ranki Reddy and Chirag Shetty continued their impressive performance at the China Masters today as they reached the men's doubles final. Now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reiterates 7.8% GDP growth amid global uncertainty reflects India's economic strength. Addresses SRCC students in New Delhi. President Draupadi Murmu stresses teachers' role in nurturing independent thinkers to create future entrepreneurs and scientists. India and Nepal continue joint operation to rescue people trapped inside hydropower project tunnels in Nepal hit by flash floods. That is all in the news at 9. Good night.
2: National Cricket Stadium, the
3: 30-40 అన్ని గీసి సో ఈ 20 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఏదైనా సాధించగలం నేనే తోపు అనుకుంటాం. 20-30 మధ్యలో నేను మాత్రమే సాధించగలం అనుకుంటాం. ఇంకా 30 ఇయర్స్ అయ్యాక ఏదైతే ఉందిలే ఇంకేం సాధిస్తాం అనుకుంటాం. సో అట్లా స్టూడెంట్స్కి ఆ ఏజ్లో ఇలా ఎవరు చెప్పేవాళ్ళు లేకే చాలామంది అదర్ అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. బట్ ఇలా రెస్పాన్సిబుల్గా వాళ్ళని అర్థం చేసుకుంటూ అలానే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ అందుకే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఇప్పటికీ అందరికీ కూడా అలా గుర్తుండిపోతుంది. మరి కొత్త బంగారు లోకం చిత్రంలోని ఒక లవ్లీ ట్రాక్ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం ఈ చిత్రం గురించి. స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్కనంద. అండ్ ఎస్, అలానే మన లిజనర్స్ కొంతమంది మెసేజెస్ పంపిస్తున్నారు, సో ఎస్ అవి కూడా చూద్దాం. బట్ ముందైతే ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి మనము మధురస్వరాలు ప్రోగ్రాంలో. సో యస్ ఫ్రెండ్స్, మాట్లాడుకున్నాం మరి మన ఫిలిమ్స్ లో లెక్చరర్ ఆర్ టీచర్ క్యారెక్టర్లో ఉండే ఇన్స్పైరింగ్ గా ఉన్న ఆ ఫిలిమ్స్ గురించి. సో అలా కొత్త బంగారు లోకం చిత్రంలో రావు రమేష్ గారు ఎక్కడికక్కడే, అంటే వీళ్ళనేం అనకూడదు అట్లా కాకుండా, పిల్లల్ని కరెక్ట్ చేస్తూ మనకు కనిపిస్తారు. అండ్ కేవలం సజెషన్స్ ఇవ్వడమే కాదు, నిజమైన ప్రేమను గెలిపించడానికి కూడా తోడుండే ఒక వండర్ఫుల్ రోల్లో మనకు కనిపించారు, అలరించారు. ఎస్పెషల్లీ జయసుధ, అంటే వాళ్ళ అబ్బాయికి ఏం నచ్చినా సర్ప్రైజ్గా ఇవ్వాలనుకుంటుంది. అలా అంటే ఇంటర్లో ఆ తెలిసి తెలియని వయసులో వాళ్ళ అబ్బాయి ప్రేమించాడు అని తెలిసి మళ్ళీ అది నిజమైన ప్రేమైతే ఎక్కడ దూరం చేస్తున్నాను అని చెప్పి ఆ హీరోయిన్ని తీసుకొచ్చి తన స్టడీస్ కంటిన్యూ చేయడానికి రావు రమేష్ హెల్ప్ తీసుకున్నట్టుగా, అంటే వాళ్ళ లెక్చరర్ హెల్ప్ తీసుకున్నట్టుగా మనకి ఫిల్మ్ క్లైమాక్స్లో చూపిస్తారు. సో యస్, టైంపాస్ ప్రేమ, అంటే ప్రేమ అంటేనే యాక్చువల్గా స్వచ్ఛమైంది, బట్ ఈ జనరేషన్లో దానికి కూడా ఇలా ప్రేమ ముందు టైంపాస్ ప్రేమ, అవసరాల కోసం ప్రేమ, ఇలాంటి ట్యాగ్స్ తగిలించాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా నిజాయితీగా ఆర్ 4 ఏళ్ళు బీటెక్ అయ్యాక కూడా ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తూ అలా ఒక్కరిని మాత్రమే ప్రేమించాలి, అది కూడా విత్ ట్రూ హార్ట్ అన్న ఆ ప్రేమ జంటని కలిపే రోల్లో మనకు కనిపిస్తారు రావు రమేష్ గారు. సీరియస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఈ ఫిల్మ్లోనే ఒక లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇలాంటి ఇంకొక లవ్లీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రమ్ అనదర్ ఫిల్మ్. సో ఇప్పుడైతే అ వెరీ ఎమోషనల్ సాంగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ కొత్త బంగారు లోకం అర్థమైపోయి ఉంటుంది, నీ ప్రశ్నలు నీవే. నిజంగా అసలు ఈ లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ప్రతి ఒక్కళ్ళకి ఈ ఈ సాంగ్లో లిరిక్స్ వింటే ఏదో ఒక సిచ్యువేషన్లో లైఫ్లో హా నేను కూడా ఇది ఫేస్ చేశాను అని అనిపిస్తుంది. సో యస్ ఫ్రెండ్స్, మరి ముందుగా అయితే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ నంద అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన డైరెక్టర్స్ టాలీవుడ్ లో తమ ఫిల్మ్స్ లో ఒక రెస్పాన్సిబుల్ టీచర్ క్యారెక్టర్స్ ని పెట్టి

ఆ గురువు స్థానాన్ని ఇంకా ఆస్తు పెంచారు అనుకున్నాం కదా, అలాంటి చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. స్కూల్ టైంలో మన అలవాట్లు, సంస్కారం ఇన్ఫ్లుయెన్స్ చేసేవారే టీచర్స్ కదా. అలానే కాలేజ్ టైంలో ఒక మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ అందులో భాగమవ్వాలి అని సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి నేర్పించేవారే లెక్చరర్స్. మరి రెండూ కూడా మన లైఫ్లో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి అలా సొసైటీని కరప్షన్ ఫ్రీగా చేయడానికి వీళ్ళకి ఎప్పుడో పాఠాలు చెప్పిన ఆ ప్రొఫెసర్కి స్టూడెంట్స్ సహాయపడతారా? మరి ఈ కథాంశంతో వచ్చిన చిత్రమే ట్యాగూర్. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో యునీక్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మనకు అందించారు. మరి అందులో వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఈజ్ ట్యాగూర్ అని చెప్పచ్చు. సో ఆ లెక్చరర్ ఎంతమందిని ఎలా ఇన్స్పైర్ చేశారు, అసలు ఈ కథ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అందుకనే ముందు ట్యాగూర్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టేట్ యూన్ టు వివిధ్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా.

0: చేయమంటే
1: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
2: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
3: మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
2: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
4: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
2: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి. నేను డాన్సర్? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
2: ఓకే ఓకే.

పోతారు. కాఫీ టీలే తాగని వాళ్ళు దేవదాసులు అయిపోతారు. అమ్మడు అమ్మడు లబ్బు డబ్బు హటు పిటు లవ్వు లవ్వు అన్నదంటే హై క్లాసు లో క్లాసు చూసుకోదు ప్రేమ కేసు. తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగరా చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు.

సో మరి మన చిరంజీవి గారు స్వయంగా చెప్పిన పాఠం అదే అండి, స్వయంగా పాడిన పాట విన్నారు కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ కింద. మరి టాగోర్ ఫిలింలో చిరంజీవి గారు పోషించిన ఆ పాత్ర నిజంగా అద్భుతం అనే చెప్పాలి. సో మరి ఎప్పుడో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్కి సహాయపడే విద్యార్థులతో కలిసి టాగోర్ సొసైటీని మార్చగలిగాడా లేదా అన్న కథ అంశంతో వచ్చిన చిత్రమే టాగోర్. మార్పు కోసం వీరంతా ఎన్నుకున్న మార్గం తప్పై ఉండొచ్చు, గాని వారి ప్రొఫెసర్ టాగోర్ ఆశయాలను నమ్మి అంతా కలిసి ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫామ్ అయ్యి తప్పు చేయడం అందరిలో ఆపాలి అంటే ముందు ఆ భయం అనేది వాళ్ళది, వాళ్ళకి తెలిసి రావాలి అని చేసేలాగా, ఇన్ఫ్యాక్ట్ క్లాస్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ధర్మం గురించి కూడా చెప్పే ఈ టాగోర్ లాంటి లెక్చరర్స్ దొరకడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చెప్పామా వెళ్ళిపోయాం అని కాకుండా ఒక ఆశయం అండ్ సమాజంలో మార్పు కోరుకునే ఈ టాగోర్ పాత్రలో నిజంగా చిరంజీవి గారు 100% చేశారు అని చెప్పాలి. అండ్ ఐ మీన్ లైక్ ధర్మం కోసం అన్న ఈ మాటలో చాలా చాలా లోతైన అర్థం ఉంది. దానికి ఎగ్జాంపుల్గా ఈ టాగోర్ ఫిలింలో క్లైమాక్స్ ముందు ఒక సీన్ కూడా ఉంటుంది. సో టాగోర్ అంటే ఈ లెక్చరర్ కింద చదివిన వాళ్ళందరూ ఎన్నో మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళ ఆఫీస్లో జరిగే ఆ కరప్షన్, అంటే ఎవరైతే ఎప్పుడైనా తప్పు చేస్తుంటారో వాళ్ళల్లో మార్పు కోసం వీళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేస్తారు. దానిలో వీళ్ళ విద్యార్థులు అంటే తన స్టూడెంట్స్ ఎవరైతే తనకి హెల్ప్ చేస్తారో వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఉండడం జరుగుతుంది. సో మరి ఆయన పని చేయాలా వదిలేయాలా, అసలు వాళ్ళ ఫాదర్ నేముంది అని ఎలా చెప్పాలి అని చెప్పి ఒక డైలమాలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి, సార్ మనం పనేంటి సార్, సమాజంలో అవినీతి లేకుండా చేయడం, అది మా నాన్నైనా ఎవరైనా శిక్ష ఒకలానే ఉండాలి సార్, మనం ఇదంతా చేస్తున్న దాని అర్థం మార్చకండి అంటాడు. సో సచ్ ఏ బ్యూటిఫుల్ సీన్, అంటే వాళ్ళ లెక్చరర్ పట్ల ఎంత అభిమానం అండ్ ఇంకా ఎంత నమ్మకం అంటే కన్న తండ్రిని శిక్షించడానికి కూడా వెనక అడుగయ్యారు. మరి అదే అసలైన ధర్మానికి అర్థం. సో సచ్ ఏ వండర్ఫుల్ ఫిలిం టాగోర్. అండ్ ఎస్, మరి నిజంగా ఇందాక చెప్పినట్టుగా అలా మనకి ఏది నిజం ఇంకా ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం అని చెప్పేవాళ్ళు దొరకడం కూడా నిజంగా ఈ కాలంలో నిజంగా అదృష్టం అని చెప్పాలి.

విన్నారు కదా, సుందరకాండ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. మరి లెక్చరర్ ఇంత స్మార్ట్ గా ఉంటే ఏ అమ్మాయి అయినా పడిపోవలసిందే కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మున్న మధురస్వరాలు కార్యక్రమంలో, అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద. టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యన ఉన్న రిలేషన్ ఎంతో పవిత్రమైనది. అమ్మా నాన్న తర్వాత అంతటి స్థానం ఇచ్చి గురువులని ఆచార్య దేవోభవ అని పూజిస్తాం. మరి అలాంటి గురువుని అతని మంచితనానికి మెచ్చి అభిమానాన్ని ప్రేమగా పొరబడిన స్టూడెంట్ని ఎంతో కూల్గా అది తప్పు అని చెప్పి తనని సరైన మార్గంలో పెట్టడానికి ట్రై చేస్తాడు మన హీరో వెంకటేష్ ఇన్ ద ఫిలిం సుందరకాండ. సో ఆ ఏజ్లో, అంటే టీనేజ్లో, అమ్మాయిలకి లెక్చరర్ ఇంత బాగా చెప్తున్నారు ఆర్ ఇంత మంచిగా మనతో మాట్లాడుతున్నారు

నారు గౌరవిస్తున్నారు అనగానే ఒక తెలియని అభిమానం, ఆ అభిమానాన్నే ప్రేమగా చాలామంది పొరపడతారు. కానీ ఆ గురు శిష్యుల యొక్క ఆ బాండ్ అనేది ఎంత పవిత్రమైందో తెలిసొచ్చేలా చేస్తారు. మరి ఈ కాన్సెప్ట్తో వెంకటేష్, మీనా అండ్ అపర్ణ కలిసి నటించిన చిత్రం సుందరకాండ. సో జెండర్ బయాస్ లేకుండా ప్రతి స్టూడెంట్ని తమ సొంత వాళ్లల్లా చూసుకుంటారు టీచర్స్ అని మనకి మంచి మెసేజ్ ఇచ్చిన ఫిలిం సుందరకాండ. అండ్ అందుకే ఇది అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ మీనా క్యారెక్టర్ కూడా, అంటే వైఫ్గా స్టూడెంట్ ఇట్లా తప్పుదారిలో వెళ్తుంటే హస్బెండ్ సరిచేస్తున్నారు అని చెప్పి తను కూడా తనకి తోచిన సహకారం ఇవ్వడం. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం విత్ అ బ్యూటిఫుల్ మెసేజ్. నిజంగా లెక్చరర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళని సరిచేయాలి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన చిత్రం సుందరకాండ. అండ్ ఇలాంటి ఎన్నో ఫిలిమ్స్ మన టాలీవుడ్లో అయితే ఉన్నాయి. మరి టీచర్స్ డే 365 డేస్లో ఒకరోజే కదా, అప్పుడే అయిపోయిందా ప్రోగ్రామ్ అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, మేబీ ఆ సినిమా రిలీజ్ అయిన డేట్ మారచ్చు, ఆర్టిస్టులు మారచ్చేమో, కానీ మన కాన్సెప్ట్ అయితే ఇదే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ 1 అవర్ పాటు కూడా. బట్ ముందుగా అయితే మీ అందరి కోసం సుందరకాండ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ యూన్ టు వివిధ్ భారతీ ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి వినిపించని రాగాలే కార్యక్రమంలో కూడా ఈ టీచర్స్ థీమ్నే కొనసాగిద్దాం అని చెప్పాను కదా. సో ఎస్, మరి అర్థమయ్యే ఉంటుంది, 90s 80s లోనే కాదు 60s and 70s లో కూడా ఆ గురువు విలువ తెలియజెప్పే పాత్రలు, చిత్రాలు ఎన్నో ఆ దర్శకులు మనకు అందించారు. మరి అలాంటి చిత్రాల గురించి, ఆ చిత్రాల్లోని పాటలు మీకోసమైతే నేను ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ ముందుగా అయితే గులేబాకావాలి కథా చిత్రంలోని ఈ అద్భుతమైన పాటతోటి ముందుగా ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. స్టిట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అండ్ నేను మీ అల్క్నంద. మరి చాలామంది మంచి మెసేజెస్ కూడా పంపిస్తూ ఉన్నారు మన ప్రోగ్రామ్స్ అండ్ అలానే సాంగ్స్ గురించి. అండ్ ఇంకా నెల్లూరు నుంచి కూడా వింటున్నాము అంటూ మెసేజెస్ వచ్చాయి. సో రాత్రి 9:15 నుంచి 11 గంటల వరకు కూడా మాకు మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వస్తున్నాయి, చాలా బాగున్నాయి అంటూ పంపించారు. మరి మెసేజ్ పంపించిన ఆనందంలో వాళ్ళ పేరైతే పంపించలేదు. సో ఎస్, నెల్లూరు వాసులందరూ కూడా మరి మా ఈ వినిపించని రాగాలే వింటూ ఆనందించండి. అండ్ అలానే నిద్రలోకి కూడా జారుకోండి మా కార్యక్రమాలు అయిన తర్వాత. సో ఎస్, మరి ఈరోజు టీచర్స్ డే. టీచర్స్ అంటే కేవలం విద్య అంటే ఈ పుస్తకాల్లో ఉన్నదే కాదు, మనకి ఈ ఆర్ట్స్, ఈ డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ నేర్పించే గురువులు కూడా ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తారు. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ఈ సిలబస్లో తప్పులు చెప్పినప్పుడు ఎగ్జామ్ టైంలో మాత్రమే వాళ్ళకి శిక్షించే ఆ అర్హత ఉంటుంది, లేదా ఆ రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. కానీ ఇక్కడైతే వెంటనే పట్టుబడిపోతాం కదా, తాళం తప్పిందా వెంటనే ఆ గురువు గారి చేతిలోని కర్ర మన కాళ్ళ మీద ఉంటుంది. సో అది పాటైనా ఆటైనా, మరి అలా ఏ విద్య నేర్పించిన గురువుకైనా మనం ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి మనకి కే విశ్వనాథ్ గారి చిత్రాలను చూస్తే అర్థమైపోతుంది. ఇంకా అలానే ఆ గురువులు కూడా ఆ శిష్యుల పట్ల ఎంత అభిమానంతో ఉంటారు అని చెప్పి నిజంగా అసలు కే విశ్వనాథ్ గారు మనకి అంటే ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా మనందరికీ కూడా జీవిత పాఠాలని నేర్పించిన గురువు గారు అనే చెప్పాలి. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. సో ఆయన చిత్రాలు తీసుకుంటే ఒక మనిషిని మనిషిగా ఎలా చూడాలి అన్నది ఆయన చిత్రాలన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎవ్వరూ కూడా నేర్పించక్కర్లేదు. మరి నేను చెప్పినట్టుగా విద్య నేర్పించేవాళ్ళు, ఎట్లా ఈ సాహిత్య కళలు అన్నీ నేర్పించేవాళ్ళు కూడా మనకి నిజమైన గురువులు. ఈ డాన్స్ మ్యూజిక్ కాదు, వాళ్ళ లైఫ్ లెసన్స్ కూడా నేర్పిస్తారు అనడానికి ఈయన చిత్రాలే మనకి ఉదాహరణ. అండ్ అందులోనూ శంకరాభరణం, ఇంకా ఆనందభైరవి. ఆనందభైరవి విషయానికి వస్తే, సో ఆయన నమ్మిన అంటే యాక్చువల్గా ఆనందభైరవి అయితే జంధ్యాల గారు మనకి డైరెక్టర్, బట్ ఈ ఆర్ట్ ఫామ్స్ గురించి ఆ గురువు గారు ఇంకా ఆ గురు శిష్యుల మధ్యన ఆ సంబంధం గురించి ఎంతో అద్భుతంగా ఇందులో చూపిస్తారు. సో ఎస్, అండ్ ఇంకా ఆ యాక్టర్స్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. గిరీష్ కర్నాడ్, సో ఒక అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయిని డాన్స్ నేర్పిస్తారు. అంటే ఆ రోజుల్లో కూచిపూడి అంటే

అబ్బాయిలు మాత్రమే చేయాలి. అంటే అబ్బాయిలే ఆ సత్యభామ వేషధారణ కూడా చేసేవాళ్ళు కాబట్టి నువ్వు అమ్మాయిలకి ఎలా నేర్పిస్తావు అంటే, ఎందుకు నేర్పించకూడదు, ఎక్కడ నాట్యశాస్త్రంలో అలా లేదు కదా అని చెప్పి ఆ ఊరి వాళ్ళందరితో పోరాడి తను తీసుకొచ్చిన ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించి, అంటే ఆ కూచిపూడి తన ఆటనంతా కూడా తన శిష్యురాలుగా తనకి నేర్పించి ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకుంటారు. పా, అసలు అలాంటి గురువులు దొరకడం ఎంత అదృష్టమో, అండ్ ఇంకా ఎంత చక్కగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధం చూపిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు జంధ్యాల గారు. జంధ్యాల గారు అనగానే మనకి కామెడీ ఫిల్మ్స్ గుర్తొస్తాయి, కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకి కూడా మనకి డైరెక్షన్ అండ్ ఇంకా ఈ సినిమాకైతే స్క్రీన్ ప్లే స్టోరీ అన్నీ కూడా జంధ్యాల గారే. సో మరి ముందుగా అయితే ఆనంద భైరవి చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విన్న తర్వాత మరి ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

ఇట్లా అంటే ఈ పెయింటింగ్స్, ఆ ఆర్ట్స్, ఇంకా డాన్స్, మ్యూజిక్ అందరి మధ్యన కూడా, అంటే గురువు అంటే విద్య మాత్రమే కాదు, ఏ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన గురువే. సో అలా మన విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు ఎన్నో చిత్రాల్లో ఆ గురువ విలువ లేదా గురువే సర్వస్వం అన్నట్టుగా ఉండే ఆ పాత్రల్ని ఎన్నో మనకు అందించారు. సో శంకరాభరణంలో కూడా మనం కనుక చూస్తుంటే మంజు భార్గవి గారు గురువు ఆవిడ పట్ల పెట్టిన ఆ నమ్మకాన్ని ఆవిడ నిలబెట్టుకోలేనందుకు వాళ్ళ అబ్బాయినే ఆయన దగ్గర శిష్యుడిగా పంపించి, సో ఆయన ఎలా అయినా మెప్పించాలి అని చెప్పి, అంటే లైక్ ఆ కోపానికి, గురువు కోపం వెనుక ఉన్న ఆ రీజన్ కూడా అర్థం చేసుకుని ఎప్పటికైనా క్షమించాలి, గురువుని నొప్పించకూడదు అని చెప్పి. సో నిజంగా ఎంత అద్భుతంగా రాశారో. ఇంకా అలా చూసుకుంటూ పోతే శుభ సంకల్పం చిత్రంలో, అంటే ఒకళ్ళని గురువుగా భావిస్తే వాళ్ళు ఏం చెప్పినా చేసేయాలి అన్నంత ఆ భక్తి ఉంటుంది. ఇంకా ఆపద్ బాంధవుడు చిత్రంలో చూస్తే చిరంజీవి గారు అండ్ ఇంకా జంజాల గారు దానిలో ఈయనకి గురువుగా, అంటే ఒక గైడెన్స్ అంటాం కదా, సో ఆ పాత్రలో నటిస్తూ ఉంటారు. అయితే విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఇంకో అద్భుతం ఏంటి అంటే గురువు ఎలా ఉండాలి అని మనకి ఈ చిత్రాల్లో చూపించారు. ఇంకా స్వర్ణ కవిలో మర్చిపోతే ఎట్లా చెప్పండి, సో దానిలో వెంకటేష్ ఆ గురువు గారికి కంటి చూపు కనిపించదు, అంటే ఆయనకి ఎట్లా అయినా ఆయన స్థితిని మనం మెరుగుపరచాలి అనే తపన నిజంగా విద్యార్థుల్లో ఉంటే ఎవరూ కూడా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉండరు. ఆ లెక్చరర్స్ ఆర్ టీచర్స్ అనేవాళ్ళు, ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. సో ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇలాంటివి మనకు అందించారు ఆ గురు శిష్య సంబంధం గురించి కె విశ్వనాథ్ గారు. అయితే ఇందాకేమన్నాను అంటే ఎలా ఉండాలి అని చూపించారు, అలానే గురువు అనేవాడు ఎలా ఉండకూడదు అని కూడా ఈయన చిత్రాల్లో చూపించారు. అండ్ అదే స్వాతి కిరణం. గురువు శిష్యుడు తనకన్నా ఎదిగితే ఆనందపడేవాడుగా ఉండాలి, అంతేగాని అసూయతోటి వీడికి నాకన్నా ఎక్కువ పేరు వస్తుందేంటి అని అస్సలు ఉండకూడదు అని చెప్పి మమ్ముట్టి గారు ఆ రోల్లో ఎంత అద్భుతంగా నటించారో. ఇంకా ఆయన్ని సరిచేసే ప్రయత్నంలో ఆయన వైఫ్ గారు రాధిక శరత్ కుమార్, సో ఇద్దరు కూడా వండర్ఫుల్. అండ్ ఇంకా ఆ బాబు గురించి చెప్పకపోతే ఎట్లా చెప్పండి, సో శిష్యుడిగా సరే గురువు గారు అడిగారు కాబట్టి ప్రాణమైన ఇచ్చేయాలి అనే అంత భక్తి ఆ గురువుల పట్ల ఉంది కాబట్టే ఆ రోజులే వేరు అని చెప్పాలి. సో ఎస్, ఇంకా ఇంకొక లైక్ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే స్వర్ణకమలం చిత్రంలో భానుప్రియ గారి వాళ్ళ ఫాదర్ని చూస్తే గురువు ఎలా ఉండాలి అని అర్థమవుతుంది, ఇంకా భానుప్రియ గారిని చూస్తే గురువు ఎలా ఉండకూడదు అని అర్థమవుతుంది. సో వెంకటేష్ గారిని పాపం చాలా ఇబ్బంది పడతారు టీచర్గా, నువ్వేంటి తప్పు చేస్తున్నావు అట్లాగా అని చెప్పి. సో ఎస్, ఇప్పుడైతే మరి మీ అందరి కోసం స్వాతి కిరణం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే అల్క్నంద అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన టాలీవుడ్ లో డైరెక్టర్స్ వాళ్ళ కథల్లో ఎంతో ఉన్నతమైన పాత్రల్లో ఉపాధ్యాయుల్ని ఉంచారు. మరి ఇందాకంతా లైక్ 9 to 10 ఆ లెక్చరర్స్ ఆర్ టీచర్స్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, మరి ఇప్పుడు వినిపించని రాగాలే కార్యక్రమంలో డాన్స్ అండ్ మ్యూజిక్ వీటిపైన, అంటే ఆ గురు శిష్యుల అనుబంధం గురించి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆనంద భైరవి, స్వాతి కిరణం, స్వర్ణకమలం, ఒకటేంటి ప్రతి దానిలో కూడా ఆ టేక్ హోమ్ మెసేజ్, అంటే సినిమా చూసి వచ్చేయడం కాదు, 2.5 గంటల తర్వాత ఆలోచింపచేసే చిత్రాలు ఇవన్నీ కూడా. అండ్ ఇంకా సూత్రధారులు, సో ఇది కూడా కె విశ్వనాథ్ గారు మనకు అందించిన మరొక అద్భుతమైన చిత్రం అని చెప్పాలి. సో వాళ్ళ లోకల్గా ఉన్న ఊర్లో, అంటే చిన్న పల్లెటూరులో వాళ్ళందరి సహకారంతో, అంటే వాళ్ళ మేలు కోరుకునే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సహకారంతో ఆయన ఐఏఎస్ అయ్యాక భాన్చందర్ తిరిగి వచ్చాక మరి కరప్టెడ్గా ఇన్ ది సెన్స్ ఆ ఊర్లో పెద్దవాళ్ళతో చేయగలుపుతాడా, లేదా తనకి సహాయం చేసి ఆర్ నీతి నియమాలు నేర్పించిన ఆ గురువు గారి దగ్గరికి వెళ్తారా అని ఈయన కన్నా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడిపోతారు. ఆ సీన్ లిటరల్లీ లైక్ విశ్వనాథ్ గారు ఎంత బాధిస్తారు అంటే, ఫస్ట్ టైం ఐఏఎస్ అయ్యి

ఊరు వచ్చిన తర్వాత హే కారు వస్తుంది కారు వస్తుంది అంటే కారు వీళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఆగకుండా ఆ లోకల్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆగగానే అందరూ మారిపోయాడు మీ వాడు అంతే ఛా వీడిని ఐఏఎస్ చదివించింది ఇందుకా అని చెప్పి అనుకుంటారు. బట్ తిరిగి వచ్చాక వాళ్ళందరికీ దండం పెట్టి అంటే ఒక ఐఏఎస్గా వెళ్ళి ఆ లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళని కలవడం అనేది ఒక ఆనవాయితీ వారి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాను తప్ప ఎప్పుడూ నీ కొడుకునే అనేసరికి వాళ్ళందరూ అమ్మయ్యా వీడు ఇంకా ఈ ధర్మాన్ని వదలలేదు అని చెప్పి ఎస్పెషల్లీ మురళీమోహన్ గారు భానుచందర్ గారి ఫాదర్ రోల్లో అంటే ఆ ఇన్నోసెన్స్ ఆ పల్లెటూరు ఇన్నోసెన్స్ అదంతా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సీన్ అండ్ ఆ ఫిలిం కూడా. సో ఎస్, ఇందాక చెప్పినట్టుగా విశ్వనాథ్ గారి చిత్రాలు మనకి జీవిత పాఠాలనే నేర్పిస్తాయి అండంలో ఏ మాత్రం అతిశయక్తి కాదు. సో ఎస్, మరొక్కసారి ఆయన్ని తలుచుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం స్వర్ణకమలం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆచార్య కంద అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. ఇంకా ఎన్నో పాటలు ఎన్నో చిత్రాలు మాట్లాడడానికి సమయం సరిపోదేమో అన్న ఒక చిన్న భయం, ఎందుకంటే స్టూడియోలో సమయం అప్పుడే 10:44 అయిపోయింది కాబట్టి. సో ఇంకా అలా చెప్పుకుంటూ పోతే విశ్వనాథ్ గారి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా సాగర సంగమం, కమల్ హాసన్ గారు శైలజ, ఎస్పీ శైలజ గారికి శిష్యురాలుగా నేర్పించాలి అన్న ప్రయత్నం చేసినప్పుడు, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జెన్సీ బిహేవియరే చూపిస్తారు శైలజ గారు. అంటే నాకు అన్నీ తెలుసు, ఈయన వచ్చి ఏంటి నేర్పేది అని చెప్పి చాలాసార్లు అవమానిస్తారు కూడా. అయినా గురువుగా తన విద్య అంతా నేర్పించాలి అని చెప్పి అవన్నీ కూడా సహించి, ఇంకా ముఖ్యంగా జయప్రద గారికి ఇచ్చిన మాట కోసం తన శిష్యురాలుగా తన కళంతా కూడా తనకి నేర్పించి తనలాగా తీర్చిదిద్దారు. అండ్ అక్కడితో కథ సుఖాంతం. సో ఎస్, మరి విశ్వనాథ్ గారి చిత్రాల గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం ఏదైనా సందర్భంలో. మరి ఇప్పుడైతే ఇంకా చెప్పాను కదా చాలా సినిమాలు మనకి మన డైరెక్టర్స్ అందించారు, మరి అందులో మన ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు ఆయన చిత్రాలు ఎలా మర్చిపోతాను చెప్పండి.

పంతులు ఒక ఎత్తు అయితే, అంటే మనకి 1972లో రిలీజ్ అయిన బడిపంతలు ఎంత అద్భుతమైన చిత్రమో, ఆ టీచర్ బాండింగ్ గురించి అంటే గురు శిష్యుల సంబంధం గురించి, అలానే 1981లో రిలీజ్ అయిన విశ్వరూపం చిత్రం కూడా, రెండు కూడా ప్రధానంగా. సో ఇంకా చెప్పాలి అంటే బడిపంతులు కన్నా విశ్వరూపం చిత్రంలో ఆ స్టూడెంట్స్ అండ్ ఇంకా ఆ లెక్చరర్ మధ్యన ఉన్న ఆ బాండింగ్ గురించి ఇంకా అద్భుతంగా చూపిస్తారు. సో మీరు కనుక ఈ చిత్రం చూసే ఉంటే నేను స్టోరీ చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ కొంచెం క్రిస్ప్గా చాలా స్పీడ్గా చెప్పేస్తాను. సో ఎవరైతే అంటే లెక్చరర్గా ఉన్న విశ్వం పాలిటిక్స్ అండ్ ఇంకా జరుగుతున్న ఆ అన్యాయాలన్నీ కూడా ఎదురిస్తూ ఉండగా, పాపం ఇట్లా ఉంటే వదిలేస్తే మన పనే అయిపోతుంది అని చెప్పి ఆయన్ని చంపేయడం జరుగుతుంది. అయితే ఆయన ఆత్మ వాళ్ళ పిల్లలకి కనిపించి అంటే స్టూడెంట్స్కి, సో ఈయనలాగే ఉన్న ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి తనకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే 44 దీనిలో మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు, సో ఆ చిత్తయ్యకి అంటే ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఆర్ మంచి స్వభావం ఉన్న చిత్తయ్యకి, సో స్టోరీ అంతా చెప్పి విశ్వంలాగా యాక్ట్ చేయమని చెప్పి ఎవరైతే తను చంపారో లేదా ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో అవన్నీ కూడా బయటపెట్టి ఫైనల్లీ ఆయన అనుకున్నది అన్నీ చేసిన తర్వాత ఆయన ఆత్మశాంతించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లైక్ స్టూడెంట్స్కే కనిపించడం అంటే వాళ్ళకి ఆయన పట్ల అంత ప్రేమ అభిమానం ఉండబట్టే వెళ్ళి వాళ్ళకి ఆయన కనిపించడం, సరైన మార్గంలో అంటే ఈ సమాజంలోని ఆ అవినీతిని అంతా అరికట్టాలి అని చెప్పి అంతా కలిసి కృషి చేయడం. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం కదా. అండ్ ఇంకా అందులో పాట గురించి అయితే నాకు తెలుసు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, సో నేను కూడా బికాస్ టీచర్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో మనందరికీ తెలిసిందే, మరి అందులో కూడా ఇలా నిజంగానే నూటికో కోటికో ఒకళ్ళే ఉంటారు అంటే ఇంత నిస్వార్థంగా స్టూడెంట్స్ కోసం పనిచేసేవాళ్ళు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి విశ్వరూపం చిత్రం నుంచి వింటున్న ఉపాధ్యాయులందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ స్టిట్యూంట్ వివిద్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ఆపాత మధురాలు పాటలు విందాం.

ఇంతవరకు మీరు విన్న పాట మానవుడు దానవుడు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతానికి సంగీతం అందించిన వారు అశ్వత్థామ, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇప్పుడు మరొక పాట విందాం.

మీరు వింటున్న ఈ పాట మంచి మనసులు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతానికి సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు దాటి 10 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రారంభమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.